ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 102.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ మాసం 4వ రోజు శుక్రవారం. నిలయంల సమయం 5:53 చూపిస్తుంది. శ్రోతలందరూ 6:00 నుండి 6:05 వరకు హిందీలో వార్తలు వింటారు. 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి సంతోషంగా విజయవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చి ఒక చక్కని భక్తి గీతాన్ని విందాం.

శ్రోతల్లారా, ఈరోజు ఉదయం మీ ఇంటి ముందు చిన్న చిన్న పాదముద్రలు కనిపిస్తే ఆశ్చర్యపోకండి. ఎక్కడో ఒక చిన్నారి బుడిబుడి అడుగులతో ఇంట్లోకొచ్చాడేమో అనిపిస్తుందా? ఇంకా స్కూల్కి వెళ్లే పిల్లల్ని చూస్తే ఎవరో చిన్న కృష్ణుడిలా తయారయ్యారు, ఇంకెవరో ముద్దుగా రాధలా ముస్తాబయ్యారు. తలపై నెమలి పించం, చేతిలో చిన్న వేణువు, ఆ వేషాల్లో పిల్లల్ని చూస్తుంటే మన ఇంట్లోనే బృందావనం వచ్చేసిందేమో అనిపిస్తుంది కదా. ఆలయాల్లో కూడా ఈరోజు చిన్నారుల సందడి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కృష్ణుడి పాటలు, భజనలు, పూజలు. ఇంతకీ ఈరోజు ఇంత ప్రత్యేకత ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. చిన్నారి కృష్ణుడి అల్లరి నుంచి గోకులంలోని వెన్న దొంగతనాల వరకు, మురళీధరుడి వేణుగానం నుంచి ద్వారకాధీసుడి వరకు కృష్ణుడి కథ మనతో ఎన్నో రకాలుగా ప్రయాణిస్తుంది. అసలు శ్రీకృష్ణుడు ఎప్పుడు జన్మించాడని చెప్తారు? జన్మాష్టమినే ఎందుకు జరుపుకుంటాం? మథుర నుంచి గోకులం వరకు ఈ పండుగతో ముడిపడిన ప్రసిద్ధ కృష్ణక్షేత్రాలు ఏవి? ఒక్కో ప్రాంతంలో జన్మాష్టమిని ఎలా జరుపుకుంటారు? ఈరోజు మన క్షేత్ర దర్శినిలో ఆ బాలకృష్ణుడి అడుగుజాడల్లో నడుస్తూ ఈ అందమైన కథను తెలుసుకుందాం. ముందుగా ఆ చిన్ని కృష్ణుడిని మనసులో తలుచుకుంటూ ఒక మధురమైన భక్తి గీతాన్ని విందాం.

శ్రోతల్లారా, ఒక్కసారి ఊహించుకోండి, బయటంతా చీకటి, మధురా నగరం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఒక చెరసాలలో మాత్రం ఒక అద్భుతం జరిగింది. దేవకి వసుదేవులు చెరసాలలో ఉన్నారు. కంసుడి భయం చుట్టూ ఉంది. అలాంటి సమయంలో అర్ధరాత్రి వేళ దేవకీదేవికి ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డే మన కృష్ణుడు. కృష్ణుడు పుట్టబోయే బిడ్డే తనకి అంతమని కంసుడికి ముందే తెలుసు. అందుకే దేవకీ వసుదేవులకి పుట్టిన పిల్లల విషయంలో కంసుడు క్రూరంగా ప్రవర్తించాడు. కానీ 8వ సంతానంగా కృష్ణుడు జన్మించిన ఆ రాత్రి వసుదేవుడు ఆ చిన్నారిని సురక్షితంగా గోకులానికి తీసుకెళ్లాడు. అక్కడ

నందుడు యశోదల ఇంట్లో పెరుగుతున్న మరో ఆడ శిశువుతో కృష్ణుడిని మార్చాడని చెప్తారు. అలా మధురలో జన్మించిన ఆ చిన్నారి గోకులంలో యశోదమ్మ కృష్ణుడయ్యాడు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు అల్లరి. ఆ బాలకృష్ణుడి కథను తలుచుకుంటూ ఇప్పుడొక మధురమైన భక్తిగీతాన్ని విందాం.

శ్రోతల్లారా, కృష్ణుడు గోకులానికి వచ్చేశాడు. ఇక నందుడి ఇంట్లో సందడే సందడి. యశోదమ్మ వడిలో పెరుగుతున్న చిన్నారి కాస్త పెద్దవాడయ్యాక ఏం చేసేవాడు? వెన్నంటే ఇష్టం, పాలు పెరుగంటే ఇష్టం, గోపబాలులతో కలిసి తిరగడం అంటే ఇష్టం, ఇక అల్లరి చేయడం అంటే మరీ ఇష్టం. అందుకే మనకి వెన్న దొంగ కృష్ణుడు గుర్తొస్తాడు కదా. ఇంట్లో పెట్టిన వెన్నను దొంగిలించడానికి చిన్న చిన్న పిల్లల్ని వెంట తీసుకొని వెళ్ళడం, అందుకోలేని చోట కుండలు కట్టేస్తే అందరూ కలిసి ఒకరి మీద ఒకరు ఎక్కి ఆ కుండను అందుకోవడం. కృష్ణుడి ఈ బాల్య కథలే తర్వాత మన పండుగల్లో ఎన్నో సాంప్రదాయాలుగా మారాయి. ఈరోజు కూడా జన్మాష్టమి వచ్చిందంటే చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేస్తాం, తలపై నెమలి పింఛం పెడతాం, చేతిలో చిన్న వేణు వీస్తాం, ఇంట్లో చిన్న కృష్ణుడి పాదముద్రలు కూడా వేస్తాం. అవి చూస్తుంటే నిజంగానే ఆ బాలకృష్ణుడు మన ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుంది కదా. ఆ ముద్దుల కృష్ణుడిని తలుచుకుంటూ ఇప్పుడు ఒక అందమైన పాట విందాం.

శ్రోతల్లారా, కృష్ణుడి కథలో కొన్ని ప్రదేశాల పేర్లు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మథుర, గోకులం, వృందావనం. మథురని కృష్ణుడు జన్మస్థలంగా సాంప్రదాయంగా భావిస్తారు. గోకులం అంటే బాలకృష్ణుడి అల్లరి గుర్తొస్తుంది. ఇక వృందావనం పేరు చెప్పగానే కృష్ణుడి వేణుగానం, గోపికలు, గోవులు, యమునా తీరం, ఇలా ఎన్నో దృశ్యాలు మన ఊహలోకి వస్తాయి. వృందావనంలో ఉన్న బాంకే బిహారీ ఆలయం, రాధారమణ ఆలయం, కృష్ణ బలరామ మందిరం వంటి ప్రసిద్ధ కృష్ణ ఆలయాలకి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. జన్మాష్టమి సమయంలో మథుర వృందావనాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, అలంకరణలు, కృష్ణుడి జీవిత ఘట్టాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. అర్ధరాత్రి కృష్ణుడి జన్మాన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు చేసే వేడుకలైతే చూడటానికి రెండు కళ్ళు చాలవనిపిస్తుంది. మథురలో పుట్టి, గోకులంలో పెరిగి, వృందావనంలో తన బాల్యలీలలతో అందరి మనసులు గెలుచుకున్న కృష్ణుడిని స్మరిస్తూ ఇప్పుడొక భక్తి గీతాన్ని విందాం.

శ్రోతల్లారా, ఇప్పటి వరకు మనం చూసింది విన్నది చిలిపి బాలకృష్ణుడి గురించి కదా. కానీ కృష్ణుడి జీవితంలో ఇంకో రూపం ఉంది, అదే ద్వారకాధీశుడు. పురాణ సంప్రదాయం ప్రకారం మధుర నుంచి కృష్ణుడు ద్వారకకు వెళ్ళి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే ద్వారకలో కృష్ణుడు మనకి బాలుడిగా కనిపించడు, రాజాధిరాజుగా కనిపిస్తాడు. అక్కడి ప్రసిద్ధ ద్వారకాధీశ ఆలయంలో కృష్ణుడిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. జన్మాష్టమి సమయంలో అక్కడ కూడా ప్రత్యేక పూజలు,

అలంకరణలు, భక్తి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మధురలో కృష్ణుడు జన్మించిన బాలుడు, గోకులంలో యశోదమ్మకి ముద్దుల కొడుకు, వృందావనంలో గోపాలుడు, ద్వారకలో రాజు. రూపాలు మారుతున్నాయి, ప్రదేశాలు మారుతున్నాయి, కానీ మనం పిలిచేది మాత్రం ఒకే పేరు, కృష్ణుడు. ఆ ద్వారకాధీశుడిని స్మరిస్తూ ఇప్పుడు ఒక మధురమైన భక్తిగీతాన్ని విందాం.

శ్రోతల్లారా, మన దేశంలో ఒకే పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకోవడం ఎంత అందంగా ఉంటుందో జన్మాష్టమి చూస్తే అర్థమవుతుంది. మధుర బృందావనాల్లో కృష్ణుడి జన్మాన్ని గుర్తు చేసుకుంటూ అర్ధరాత్రి పూజలు, భజనలు, కీర్తనలు జరుగుతాయి. మహారాష్ట్రకు వెళ్తే జన్మాష్టమి అంటే ఉట్టి దహీహండి గుర్తొస్తాయి. ఎత్తులో ఒక కుండ కడతారు, దాన్ని అందుకోవడానికి యువకులు ఒకరి మీద ఒకరు ఎక్కి పిరమిడ్లా నిలబడి ఆ కుండను పగలగొట్టే ప్రయత్నం చేస్తారు. కృష్ణుడి వెన్న పెరుగు దొంగతనాల బాల్య కథలతో ఈ సంప్రదాయాన్ని అనుసంధానిస్తారన్నమాట. ఇక దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ముందు కృష్ణుడి చిన్న పాదముద్రలు వేయడం, చిన్నారులను కృష్ణుడిలా అలంకరించడం కనిపిస్తుంది. ఎక్కడో భజనలు, ఎక్కడో ఉట్టి, ఎక్కడో చిన్న కృష్ణుడి పాదాలు. పద్ధతులు వేరు, కానీ అందరి మనసుల్లో ఉన్నది మాత్రం ఆ ఒక్క బాలకృష్ణుడే. ఆ చిలిపి కృష్ణుడిని తలుచుకుంటూ ఇప్పుడు మరో భక్తి గీతాన్ని విందాం.

శ్రోతల్లారా, మనం చిన్నప్పటి నుంచి ఒక విషయం చూస్తూనే ఉన్నాం. జన్మాష్టమి రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోకుండా ఉంటారు. గడియారం 12 కొట్టే సమయం కోసం ఎదురు చూస్తుంటారు. అసలు ఎందుకిలా అని అనుకుంటున్నారా? పురాణ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణుడు మధురలో అర్ధరాత్రి సమయంలో జన్మించాడు. అందుకే కృష్ణుడు జన్మ గడియను గుర్తు చేసుకుంటూ అర్ధరాత్రి సమయంలో పూజలు చేస్తారన్నమాట. ఆ సమయంలో ఆలయాల్లో గంటలు మోగుతాయి, భజనలు వినిపిస్తాయి, గోవింద గోపాల అంటూ కృష్ణ నామస్మరణ జరుగుతుంది. ఇంట్లో అయితే చిన్న కృష్ణుడిని ఊయలలో పెట్టి ఊపుతారు, నైవేద్యాలు సమర్పిస్తారు. అది చూస్తుంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినట్టుగా చెప్పబడే ఆ కథ మన కళ్ళ ముందే మళ్ళీ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మధురలో పుట్టిన చిన్నారి గోకులంలో పెరిగాడు, బృందావనంలో వేణువు వాయించాడు, ద్వారకలో రాజయ్యాడు. కానీ మన ఇళ్లలో మాత్రం ఇప్పటికీ చిన్న కృష్ణుడే. ఆ బాలకృష్ణుడి జన్మాన్ని స్మరించుకుంటూ ఇప్పుడొక మధురమైన భక్తి గీతాన్ని విందాం.

శ్రోతల్లారా, ఈరోజు మన క్షేత్రదర్శినిలో ఒక చిన్నారి అడుగుల నుంచి మొదలైన ప్రయాణం మధుర వరకు వెళ్ళింది. గోకులం బృందావనం దాటి ద్వారక వరకు చేరింది. చిన్న కృష్ణుడి బుడిబుడి అడుగులు, యశోదమ్మ వడిలో పెరిగిన బాలకృష్ణుడు, వెన్న కోసం చేసిన అల్లరి, బృందావనంలో వినిపించిన వేణుగానం, ద్వారకలో రాజుగా నిలిచిన కృష్ణుడు, ఇవన్నీ మనకి తెలిసిన కృష్ణుడి కథలోని ఎన్నో అందమైన రూపాలు. అందుకే జన్మాష్టమి వచ్చిందంటే చిన్నపిల్లల్ని కృష్ణుడిలా అలంకరిస్తాం. ఇంటి ముందు చిన్న చిన్న పాదముద్రలు వేస్తాం, ఆలయాలకు వెళ్తాం, భజనలు చేస్తాం, అర్ధరాత్రి కృష్ణుడి జన్మాన్ని స్మరించుకుంటాం. ఒకసారి మన చుట్టూ చూడండి. ఎక్కడో ఒక చిన్నారి నెమలి పించం పెట్టుకుని నవ్వుతూ ఉంటాడు. ఇంకెక్కడో ఒక తల్లి తన బిడ్డకి కృష్ణుడి వేషం వేస్తూ ఉంటుంది. ఇంకెక్కడో ఆలయంలో కృష్ణ నామస్మరణ వినిపిస్తూ ఉంటుంది. అదే కృష్ణుడి గొప్పతనం కదా. వేల సంవత్సరాల కథ అయినా ప్రతి తరంలోనూ కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ జన్మాష్టమి సందర్భంగా ఆ బాలకృష్ణుడి చిరునవ్వు లాంటి ఆనందం ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణుడిని నమస్కరిస్తూ ఒక మధురమైన భక్తిగీతాన్ని విందాం.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

గుడ్ మార్నింగ్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 102.9 FM విత్ మీ ఆర్జే మధు. ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ ని హెల్దీ థాట్స్, హ్యాపీ వైబ్స్, టేస్టీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్.

0: చేయడానికి రెడీగా ఉంది మీ ఆర్జే మధు. న్యూ మార్నింగ్ న్యూ ఎనర్జీ. అండ్ టుడే మన హెల్దీ మార్నింగ్ లో ఒక వెరీ సింపుల్ వెరీ ఫెమిలియర్ కానీ సూపర్ యూస్ఫుల్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే బొబ్బర్ల గారెలు. గారెలు అంటే మనకి చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న ఫుడ్ కదా, కానీ ఈరోజు మనం చేసుకోబోయే గారెల్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మినప్పప్పుతో కాకుండా బొబ్బర్లతో గారెలు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ రుచితో ఉదయం బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీగా ఉంటాయి. అయితే రుచి మాత్రమే కాదు, బొబ్బర్లలో మంచి పోషకాలు కూడా ఉంటాయి, చాలా న్యూట్రియన్స్ ఉంటాయి. మరి ఈ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్లో దాగున్న హెల్దీ సైడ్ ఏంటో ఈరోజు మన హెల్దీ మార్నింగ్లో తెలుసుకుందాం. మరి ఈ లైట్ అండ్ లవ్లీ మార్నింగ్ని ఒక బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేద్దామా? బికాస్ ఒక వండర్ఫుల్ ట్రాక్.
1: Good morning, Hyderabad!

వెల్కమ్ బ్యాక్ టు యువర్ లిజనర్స్. యాక్చువల్లీ ఇందాక మనం బొబ్బర్ల గారెలు గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ హెల్దీ మార్నింగ్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి. బొబ్బర్లు అంటే మన వంటిట్లో ఎప్పటి నుంచో వాడుతున్న ఒక రకమైన పప్పు, కూరల్లో, వేపుల్లలో, గుగ్గిళ్ళలో, ఇలా ఎన్నో రకాలుగా మనం తింటుంటాం. మరి వీటిని బ్రేక్ఫాస్ట్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? బొబ్బర్లలో ప్రోటీన్, పీచు పదార్థం, ఫోలేట్, ఐరన్, పొటాషియం లాంటి న్యూట్రియన్స్ ఉంటాయి. ముఖ్యంగా మన బ్రేక్ఫాస్ట్లో కొంత ప్రోటీన్ ఉండటం చాలా యూస్ఫుల్, ఎందుకంటే మార్నింగ్ నుండి మన డే స్టార్ట్ అవుతుంది కదా. మనం తినే బ్రేక్ఫాస్ట్ మన రోజంతా తీసుకునే ఫుడ్లో ఒక భాగం. అందుకే కేవలం కడుపు నింపడం కాకుండా న్యూట్రియన్స్ కూడా వచ్చేలా చూసుకుంటే ఇంకా మంచిది. అయితే బొబ్బర్ల గారెలు కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టాలి, ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ అయినా వండే విధానం కూడా ఇంపార్టెంట్ కదా. ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయడం కంటే తక్కువ నూనెతో చేసుకునే ఆప్షన్స్ కూడా మనం ఆలోచించవచ్చు. మరీ డెలీషియస్ రెసిపీతో మీ మార్నింగ్కి కూడా ఒక సూపర్ ఎనర్జెటిక్ క్వాలిటీ రెడీగా ఉంది. లెట్స్ ఎంజాయ్.

0: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడు మన హెల్దీ మార్నింగ్లో అసలు రెసిపీ టైం. ముందుగా బొబ్బర్లని నీట్గా వాష్ చేసుకుని కొన్ని గంటలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాత్రి నానబెట్టి పెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. సో బొబ్బర్లు బాగా నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. మరీ పల్చగా కాకుండా గారెలు వేసుకోవడానికి సరిపడేలా పిండి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తగినంత ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలిపితే మన గారెలు పిండి రెడీ. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, పిండి చాలా పల్చగా ఉంటే గారెలకి మనకు కావాల్సిన షేప్ అయితే రాదు, కాబట్టి నీళ్లు మాత్రం చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఇక గారెలు వేసే టైం ఇప్పుడు. ప్యాన్లో నూనె వేడి చేసుకుని చేతిని కొద్దిగా తడిపి పిండిని చిన్న ముద్దగా తీసుకుని రౌండ్గా చేసి వేడి నీళ్ళలో జాగ్రత్తగా వేయాలి. వేడి నూనెలో జాగ్రత్తగా వేసుకోవాలి మనం. ఆ తర్వాత మంట మరి ఎక్కువగా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో వేస్తే బయట త్వరగా రంగు మారిపోకుండా లోపల కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. అండ్ ఒకవైపు చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మెల్లిగా తిప్పుకోవాలి. రెండు వైపులా బాగా వేగిన తర్వాత బయటకు తీసి ఎక్స్ట్రా ఆయిల్ వడగట్టుకోవాలి. అంతే లిజనర్స్, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వేడి వేడి బొబ్బర్ల గారెలు రెడీ. ఇక పక్కన అల్లం పచ్చడి పెట్టుకున్నా, కొబ్బరి పచ్చడి పెట్టుకున్నా, లేదా కాస్త పెరుగు తీసుకున్నా కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. అయితే మన హెల్దీ మార్నింగ్లో ఇప్పుడు ఒక చిన్న రిమైండర్, బొబ్బర్లు మంచి న్యూట్రీషియస్ ఫుడ్. అంటే న్యూట్రిషియస్ ఫుడే అయినా కానీ గారెలు నూనెలో వేయిస్తున్నాం కాబట్టి పోర్షన్, ఆయిల్ క్వాంటిటీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. వీలైతే తక్కువ నూనెతో పెనం మీద కూడా చేసుకోవచ్చు. సో ట్రెడిషనల్ టేస్ట్కి కొంచెం హెల్దీ టచ్ ఇచ్చి మన బ్రేక్ఫాస్ట్ని టేస్టీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మరి ఈ నోరూరించే బొబ్బర్ల గారెల గురించి మాట్లాడుకున్న తర్వాత మీ మార్నింగ్కి కూడా ఒక టేస్టీ మ్యూజికల్ ట్రీట్ ఇవ్వాలి కదా. హియర్ ఈజ్ యువర్ లవ్లీ మెలడీ.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో మనం ఇందాక బొబ్బర్ల గారెలు ఎలా చేయాలి అనే దాని గురించి రెసిపీ మొత్తం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మన బొబ్బర్ల గారెల్లో అసలు హెల్దీ పార్ట్ ఏంటి అనేది చూద్దాం. ఏంటంటే బొబ్బర్లు మనకి మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్. ప్రోటీన్ మన బాడీలో మజిల్స్ని మెయింటైన్ చేయడానికి, గ్రోత్ అండ్ రీపేర్కి చాలా అవసరం. అండ్ దాంతోపాటు బొబ్బర్లలో ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ మన డైజెషన్కి చాలా మంచిది, అలాగే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా బొబ్బర్లలో ఫోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అంటే చూడటానికి సింపుల్గా ఉండే ఈ బొబ్బర్లలో మన బాడీకి యూజ్ అయ్యేవి చాలా ఉన్నాయన్నమాట. ఇక మన గారెల పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర లాంటివి మనం కలుపుతాం కదా. సో ఇవి టేస్ట్తో పాటు మన బ్రేక్ఫాస్ట్కి ఇంకొంచెం వెరైటీ న్యూట్రియంట్స్ కూడా యాడ్ చేస్తాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బొబ్బర్లు న్యూట్రిషియస్ కాబట్టి గారెలను ఎంతైనా తినొచ్చు అని మాత్రం అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే గారెలు డీప్ ఫ్రై చేస్తే నూనె కూడా ఉంటుంది. కాబట్టి పోర్షన్ని మైండ్లో పెట్టుకొని పక్కన పెరుగు లేదా కూరగాయలు తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ని ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా చేసుకోవచ్చు. అంటే మన ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తేనే కొంచెం స్మార్ట్ చాయిసెస్ చేస్తే చాలు, మరీ హెల్దీ థాట్తో మన మార్నింగ్ని ఇంకొంచెం రిఫ్రెషింగ్ చేసే అనేది లవ్లీ మెలడీ జస్ట్ ఫర్ యూ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Why doesn't she just love me?
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మనం బొబ్బర్ల గారెల గురించి మాట్లాడుకున్నాం కదా, రెసిపీ గురించి మాట్లాడుకున్నాం, దాని హెల్దీ పార్ట్ ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం. సో కానీ మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ని ఇంకొంచెం స్మార్ట్గా చేసుకోవచ్చు. ఎలా అంటే, గారెలతో పాటు ఒక బౌల్ పెరుగు తీసుకుంటే చాలా సింపుల్ కాంబినేషన్, లేదా పక్కన కొంచెం వెజిటబుల్స్ సలాడ్ పెట్టుకోవచ్చు. అంటే మన బ్రేక్ఫాస్ట్లో ఒక్క ఐటెం మీద డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ నుంచి కొంచెం కొంచెం ఉండేలా చూసుకోవడం మంచిది. ఇంకో యూస్ఫుల్ టిప్ ఏంటంటే, మార్నింగ్లో టైం సేవ్ కావాలి అంటే ప్రిపరేషన్ని నైట్కి స్టార్ట్ చేయండి. బొబ్బర్లు ముందుగానే నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్లో హాఫ్ వర్క్ అయిపోయినట్టే, అండ్ మార్నింగ్ లేచి పిండి తయారు చేసుకొని ఫ్రెష్గా గారెలు చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు ఇదే బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. ఒకరోజు బొబ్బర్ల గారెలు, ఇంకో రోజు అటుకుల ఉప్మా, మరో రోజు ఇడ్లీ లేదా దోశ. ఇలా బ్రేక్ఫాస్ట్లో వెరైటీ మెయింటైన్ చేయడం ఇస్ బెస్ట్. హెల్దీ ఈటింగ్ అంటే ఒకే ఫుడ్ని రిపీటెడ్లీ తినడం కాదు, వెరైటీ, బ్యాలెన్స్, పోషన్, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఇందాక మనం బొబ్బర్ల గారెలు గురించి మాట్లాడుకుందాం, దాని రెసిపీ ఏంటి, దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, న్యూట్రియన్స్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. కానీ కొంతమందికి ఏమనిపిస్తుందంటే, మధు గారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మార్నింగ్ మాకు అస్సలు టైం ఉండదు కదా, మరి బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలి అని కొంతమంది అనుకుంటుండొచ్చు. అందుకే మా లిజనర్స్ అందరి కోసం కొన్ని క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ తెచ్చేసాను. ఏంటంటే పెద్దగా కుకింగ్ చేయాల్సిన పని లేదు, కొంచెం ముందే ప్లానింగ్ చేసుకుంటే చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ది బనానా ప్లస్ పీనట్స్ ప్లస్ మిల్క్. ఒక బనానా తీసుకొని పక్కన కొంచెం పీనట్స్, ఒక గ్లాస్ మిల్క్, అంతే. చాలా సింపుల్. కానీ మార్నింగ్లో ఏమీ తినకుండా బయటకు వెళ్ళడం కంటే ఇది డెఫినెట్లీ బెటర్ ఆప్షన్. ఇంకో ఈజీ ఆప్షన్, కర్డ్ అటుకులు. అటుకుల్ని ఒకసారి వాష్ చేసి కర్డ్ కొంచెం సాల్ట్, అనియన్, కొరియాండర్ కలిపిస్తే అయిపోతుంది, కుకింగ్ కూడా అవసరం లేదు. అండ్ మూడోది బాయిల్డ్ ఎగ్స్ ప్లస్ హోల్ వీట్ బ్రెడ్. బాయిల్డ్ ఎగ్స్ మార్నింగ్లో బ్రెడ్తో తీసుకోవడం లిటరలీ 2 మినిట్స్, పక్కన ఒక ఫ్రూట్ పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా బెటర్. సో మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్లీ స్కిప్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మనకు కావాల్సింది కాంప్లికేటెడ్ రెసిపీ కాదు, లిల్ ప్లానింగ్ అండ్ సింపుల్ చాయిసెస్. ఒక చిన్న థింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్లో కార్బ్స్తో పాటు ప్రోటీన్, ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ కూడా ఉండేలా చూసుకోండి. మన మార్నింగ్ మీల్ మరింత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందుకే టైం లేదు అనకుండా మీకు సూట్ అయ్యే ఒక క్విక్ ఆప్షన్ పిక్ చేసుకోండి, బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకోండి, ఆ తర్వాతే మీ బిజీ డేని స్టార్ట్ చేయండి. మరి ఈ క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ తర్వాత మనం మార్నింగ్కి ఇంకొంచెం ఎనర్జీ యాడ్ చేద్దామా? హియర్ ఈజ్ యువర్ ఫేవరెట్ ట్రాక్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన సుమారు 18 నిమిషాల తర్వాత అత్యాధునిక భూ పరిశీలన వ్యోమనౌక EOS-05ను విజయవంతంగా సబ్ జియో సింక్రనైజ్ కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందిస్తూ వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు

అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. హైదరాబాద్లోని చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 620 కోట్ల రూపాయల ఖర్చుతో 3.2 కిలోమీటర్ల పొడవు, 16.6 మీటర్ల వెడల్పుతో 4 లేన్లుగా ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రఘువీర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, 2026 నోటీసుల హీరింగ్, పరిష్కార ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నర్సాపల్లి, మునిరాబాద్, దుమ్మర పోచంపల్లి ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ హీరింగ్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకంలో లాటరీ ద్వారా ఎంపికైన దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి 80 మంది అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ముషీరాబాద్, గోషామహల్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ గడువును 10 సెప్టెంబర్ వరకు పొడిగించినట్టు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని బోధనలు నేటికీ ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. భగవద్గీత బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మనోజనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. స్టూడియోలో టైం అయితే 8:06 చూపిస్తుంది. సో వెల్కమ్ టు వైబ్రెంట్ హైదరాబాద్. డియర్ లిసనర్స్, టుడేస్ September 4th. సెప్టెంబర్ వచ్చిందంటే వానలు, చల్లటి వెదర్, వేడి వేడి టీ ఇవన్నీ గుర్తొస్తాయి కదా. కానీ ఈ వారం ఇంకో స్పెషల్ రీజన్ కూడా ఉంది, దట్ ఈస్ న్యూట్రిషన్ వీక్. మనకి ఫుడ్ అంటే టేస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఏదైనా టేస్టీగా ఉంటే ఇంకొంచెం తినాలనిపిస్తుంది. కానీ అదే ఫుడ్ మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ కూడా ఇస్తుందా అనేది కూడా కొంచెం మనం ఆలోచించాలి. మన ఇంట్లోనే ఉండే పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు ఇవన్నీ మన డైలీ ఫుడ్లో భాగం చేసుకుంటే మనకి కావాల్సిన ఎన్నో న్యూట్రియన్స్ అందుతాయి. అందుకే ఈ న్యూట్రిషన్ వీక్లో పెద్ద పెద్ద చేంజెస్ ఏం అవసరం లేదు. మన ప్లేట్ని కొంచెం కలర్ఫుల్గా చేసుకుందాం, వెరైటీగా తిందాం, బయట ఫుడ్ కంటే ఇంటి ఫుడ్కి కొంచెం ప్రయారిటీ ఇద్దాం. అంతే, చిన్న చిన్న ఫుడ్ చాయిసెసే కదా మన హెల్త్ మీద పెద్ద డిఫరెన్స్ తీసుకొచ్చేది. మరి ఈ హెల్దీ థాట్తో పాటు హియర్ ఇస్ యర్ లవ్లీ మెలడీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కబాబ్,
1: కుర్బాని కా మీఠా,
0: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
0: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
0: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
0: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నె హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఏంటంటే, మన కంట్రీలో సెప్టెంబర్ 1 ఎందుకు న్యూట్రిషన్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే దీని వెనక్కి కూడా ఒక రీజన్ ఉంది. 1982లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ మన కంట్రీలో ఈ వీక్ని స్టార్ట్ చేసింది. అసలు ఎందుకు స్టార్ట్ చేసింది అంటే, మన ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల, మన పనిచేసే సామర్థ్యం, ఇవన్నీ మనం తీసుకునే ఆహారంతో చాలా క్లోజ్లీ కనెక్టెడ్. అందుకే న్యూట్రిషన్ గురించి మనలో అవేర్నెస్ పెంచాలని ఈ వారాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు న్యూట్రిషన్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇది ఒక వారం వచ్చి వెళ్ళిపోయే సెలబ్రేషన్ కాదు. మనం రోజు తినే ఫుడ్ గురించి, మన ప్లేట్లో న్యూట్రిషన్ ఉందా లేదా అనే విషయం గుర్తు చేసుకునే ఒక ఆపర్చునిటీ. మన ఇంట్లో అమ్మ పెట్టే పప్పు నుంచి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాల వరకు మన దగ్గర ఎన్నో న్యూట్రిషియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఈ న్యూట్రిషన్ వీక్లో ఒక చిన్న థాట్, కడుపు నిండిందా అని మాత్రమే కాదు, మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందిందా అని కూడా చూసుకుందాం. అండ్ నౌ హియర్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ మెలడీ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 102.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. స్టూడియోలో టైం అయితే 8:35 చూపిస్తుంది. మనం ఇప్పుడు వైబ్రెంట్ హైదరాబాద్లో ఉన్నాం. మనకి యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే కదా, అంటే వీకెండ్ వచ్చేసినట్టే కదా. మరి ఈ వీకెండ్ మీ ప్లాన్ ఏంటి? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలా, ఫ్యామిలీతో ఒక మంచి ఈవెంట్కి వెళ్ళాలా, లేదంటే కొత్తగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలా? మీ ప్లాన్ ఏదైనా సరే, ఈ వీకెండ్ హైదరాబాద్లో ఏం హ్యాపెనింగ్ ఉందో తెలుసుకోవడానికి వైబ్రెంట్ హైదరాబాద్ మీతోనే ఉంది. సో టుడే ఈజ్ సెప్టెంబర్ 4th, ఫ్రైడే. మన సిటీలో స్పోర్ట్స్, కల్చర్, మ్యూజిక్, టెక్నాలజీ, ఇంకా కృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీకెండ్ మీ ప్లాన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారాలంటే హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. మరి మన వైబ్రెంట్ హైదరాబాద్ జర్నీని ఒక బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దామా? స్టే ట్యూన్, హియర్ ఇస్ అ లవ్లీ ట్రాక్ ఫర్ యూ.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో స్పోర్ట్స్ లవర్ కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది మన హైదరాబాద్లో. మన సిటీలో 6th హాకీ ఇండియా సీనియర్ మెన్ ఇంటర్ డిపార్ట్మెంట్ నేషనల్ ఛాంపియన్షిప్ 2026 ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. గచ్చిబౌలి హాకీ స్టేడియం ఈ నేషనల్ లెవెల్ హాకీ యాక్షన్కి హోస్ట్గా నిలుస్తుందన్నమాట. సో ఇది జస్ట్ ఒక ఆర్డినరీ హాకీ టోర్నమెంట్ అయితే కాదు, 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. పెట్రోలియం స్పోర్ట్ ప్రమోషన్ బోర్డ్, సిఏజీ, ఎస్ఏఐ సర్వీసెస్, రైల్వేస్, సిఆర్పిఎఫ్ ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి చెందిన టీమ్స్ అన్నీ ట్రోఫీ కోసం కంపీట్ చేయబోతున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ టోర్నమెంట్లో ఇండియా తరపున ఆడిన ఒలింపియన్స్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఫీల్డ్లో కనిపించబోతున్నారన్నమాట. అంటే మన హైదరాబాద్లోనే నేషనల్ లెవెల్ హాకీకి సంబంధించిన సమ్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ని యాక్షన్లో చూడొచ్చు మనం. సో స్పోర్ట్స్ లవర్స్, గచ్చిబౌలిలో హాకీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. మరి ఈ స్పోర్టింగ్ స్పిరిట్తోనే ఇప్పుడు మనం మ్యూజిక్కి ఒక సూపర్ స్టార్ట్ ఇచ్చేద్దామా? హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ. కీప్ లిస్నింగ్ టు రెయిన్బో 101.9 ఎఫ్ఎం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి గత ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు చేయకుండా కేవలం కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకుందని, తమ ప్రభుత్వం నిధులిచ్చి బ్రిడ్జిని పూర్తి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దుర్గం చెరువు తరహాలో మీరాలం చెరువులో 3 కిలోమీటర్ల మేర కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లోగా గౌలిగూడ నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు మెట్రో పూర్తి చేస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యులడిగే ప్రశ్నలకు సత్వర సమాధానాలు అందించేందుకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ తరఫున అసెంబ్లీలో ఒక నోడల్ అధికారిని నియమించి ప్రశ్నలకు సమాధానాల తయారీ, సమాచార సేకరణ, సమన్వయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పీడీ యాక్ట్ కింద కేసుల విచారణకు సంబంధించిన అడ్వైజరీ బోర్డు కార్యాలయాన్ని బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్ హౌస్ నుంచి రాజ్భవన్ రోడ్లోని దిల్కుషా గెస్ట్ హౌస్కు మార్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై పీడీ యాక్టుకు సంబంధించిన సమావేశాలు, కేసుల విచారణలు, ఇతర కార్యక్రమాలన్నీ దిల్కుషా గెస్ట్ హౌస్లోనే నిర్వహించబడతాయని తెలిపింది.

ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్యాల్ పహరీ క్యాంపస్ను మంత్రి సందర్శించి పలు హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 102.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో బుక్ లవర్స్కి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది హైదరాబాద్లో. సో బుక్ లవర్స్, దిస్ వన్ ఈజ్ ఫర్ యూ. ఈ ఫ్రైడే హైదరాబాద్లో అంటే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ లిటరరీ ఈవినింగ్ ఉంది. పునరుత్థానం అనే బుక్ లాంచ్తో పాటు ఆ బుక్లోని క్యారెక్టర్స్ని రీడింగ్స్ మోనోలాగ్స్గా ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ దేర్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ఎ ప్యానల్ డిస్కషన్ ఆన్ దళిత్ లిటరేచర్. సో జస్ట్ బుక్ లాంచ్ కాదు, స్టోరీస్, క్యారెక్టర్స్, కాన్వర్జేషన్స్ అన్నీ కలిసిన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవినింగ్ అనమాట. సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో కీప్ లిస్నింగ్ టు రెయిన్బో 102.9 ఎఫ్ఎం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఈరోజు ఫ్రైడే వీకెండ్, మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా కృష్ణ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సెప్టెంబర్ 4th శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇస్కాన్లో

సపరేట్ సెలబ్రేషన్స్, కీర్తన్స్, అభిషేకం, భజనాస్, ఇలా డే అంతా ఫెస్టివ్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. అండ్ గోవిందోత్సవ్ 2026 కూడా ఈరోజు ఈవినింగ్ నుంచి గ్రాండ్గా జరుగుతుంది. అంటే

0: between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: Welcome back, dear listeners. మన హైదరాబాద్కి ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది కదా, మ్యూజిక్, డాన్స్, కల్చర్ అంటే. ఈరోజు రవీంద్రభారతిలో భరతనాట్యం డాన్స్ రిసైటల్ కూడా ఉంది. ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెండు స్లాట్స్లో ప్రోగ్రామ్ లిస్టింగ్ ఉంది. సో క్లాసికల్ డాన్స్ లవర్స్కి ఇది ఒక బ్యూటిఫుల్ కల్చరల్ ఈవినింగ్ అవుతుంది. భరతనాట్యంలో మాటలు పెద్దగా అవసరం ఉండవు కదా, ఎక్స్ప్రెషన్స్, రిథమ్, మూమెంట్స్తోనే ఒక హోల్ స్టోరీ చెప్పేస్తారు. అదే క్లాసికల్ డాన్స్ బ్యూటీ అన్నమాట.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29th nundi, September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharata Prabhutva Jowli Mantritva Shaka Saujinyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desivyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana, Inka Ammakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala, Chenata Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ అంటే వెంటనే షాపింగ్, ఫుడ్, ఫ్యాషన్ గుర్తొస్తాయి కదా లిజనర్స్. కానీ ఈసారి హైటెక్స్లో జరిగే ఎగ్జిబిషన్ కొంచెం డిఫరెంట్. ఇండెక్స్పో హైదరాబాద్ 2026 ఈరోజు నుంచి సెప్టెంబర్ 6th వరకు జరుగుతుంది. ఇది ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్. అంటే మెషిన్స్, టెక్నాలజీ, ఆటోమేషన్, టూల్స్ లాంటి వాటికి సంబంధించిన డిస్ప్లేస్ ఉంటాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఈవెంట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇక ఎగ్జిబిషన్ టాక్ చాలా. ఇప్పుడు మనం మ్యూజిక్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్. కీప్ లిస్నింగ్ టు రెయిన్బో 101.9 FM.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మన వైబ్రెంట్ హైదరాబాద్లో స్పోర్ట్స్ లవర్స్ హైదరాబాద్ నుంచి ఒక సూపర్ అప్డేట్ ఉంది మీకోసం. సో ఏంటంటే, తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026 సెప్టెంబర్ 1 నుంచి జరుగుతుంది. అండ్ ఈరోజు సెప్టెంబర్ 4 ఇస్ ద ఫైనల్ డే. ఇండియాతో పాటు డిఫరెంట్ కంట్రీస్కి చెందిన 132 ప్రొఫెషనల్ గోల్ఫర్స్ ఈ టోర్నమెంట్లో కంపీట్ చేస్తున్నారు. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్, మన హైదరాబాద్ బ్యాక్ డ్రాప్లో గోల్కొండ ఫోర్ట్కి దగ్గరగా ఉన్న గోల్ఫ్ కోర్స్లో ఈ యాక్షన్ జరుగుతుంది. సో గోల్ఫ్ లవర్స్, ఈ వీకెండ్కి ఇంట్రెస్టింగ్ స్పోర్టింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. కాబట్టి ఇక స్పోర్ట్స్ నుంచి మ్యూజిక్కి షిఫ్ట్ అయిపోదాం. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ జస్ట్ ఫర్ యూ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఈ వీకెండ్ మన హైదరాబాద్ లో ఒక సూపర్ కలర్ఫుల్ వైబ్ అయితే కనిపిస్తుంది. గాంధీ శిల్ప్ బజార్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. ఆగస్ట్ 29th నుంచి సెప్టెంబర్ 7th వరకు మార్నింగ్ 10:30 నుంచి నైట్ 8 వరకు జరుగుతుంది. ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్, హ్యాండ్మేడ్ జ్యువెలరీ, యునీక్ హ్యాండ్ క్రాఫ్ట్స్, ప్రతి స్టాల్లో ఒక కొత్త కళ కనిపిస్తుంది. అంటే ఈ వీకెండ్ హైదరాబాద్లో షాపింగ్ ప్లస్ కల్చర్ కాంబో ఎక్స్పీరియన్స్ దొరుకుతుందన్నమాట. మరి బ్యూటిఫుల్ వైబ్ని కంటిన్యూ చేస్తే ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ సాంగ్. కీప్ లిస్నింగ్ టు రెయిన్బో 101.9 FM.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT-MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిసనర్స్. ఇందాక మనం హైదరాబాద్ లో కృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ గురించి ఒక చిన్న గ్లిమ్స్ విన్నాం కదా, ఇప్పుడు గోవిందోత్సవ 2026 గురించి సూపర్ అప్డేట్ ఉంది. ఈరోజు సెప్టెంబర్ 4 శంకర్పల్లిలో ఆఫ్టర్నూన్ 3 నుంచి మిడ్ నైట్ వరకు ఈ గ్రాండ్ జన్మాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఫ్లవర్ ఫెస్టివల్, డ్రామా, బోట్ ఫెస్టివల్, ఫ్లాష్ మాబ్ డాన్స్, స్పిరిచువల్ అడ్రస్ అండ్ భజనాస్, ఇలా ఈవినింగ్ అంతా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లాస్ట్ లో అభిషేకంతో సెలబ్రేషన్ ని కంప్లీట్ చేస్తారు. అంటే ఒక ట్రెడిషనల్ జన్మాష్టమి సెలబ్రేషన్ మాత్రమే కాదు, మ్యూజిక్, డాన్స్, కల్చర్, డివోషన్ అన్నీ కలిసిన ఒక కలర్ఫుల్ ఈవినింగ్ అన్నమాట. సో లిజనర్స్, కృష్ణ జన్మాష్టమికి హైదరాబాద్లో ఒక ఫెస్టివ్ వైబ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి గోవిందోత్సవ 2026 ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. మరి ఫెస్టివ్ మూడ్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మన ఎఫ్ఎంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్.

డియర్ లిసనర్స్, ఈరోజు మార్నింగ్ 6 నుండి మనం ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని అయితే స్పెండ్ చేశాం కదా. ఫస్ట్ కృష్ణ జన్మాష్టమి గురించి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాం, ఆ తర్వాత హెల్దీ మార్నింగ్లో ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్ అండ్ బొబ్బర్ల గారెల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకా వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జరిగే ఎక్సైటింగ్ హ్యాపెనింగ్స్ని ఎక్స్ప్లోర్ చేశాం. అంటే ఈ మార్నింగ్ షోలో డివోషన్ ఉంది, హెల్త్ ఉంది, సిటీ లైఫ్ ఉంది, కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు వీకెండ్ మూడ్ స్టార్ట్ అయిపోయింది కదా, సో ఈ రోజు నుండి కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం మీ టైం తీసుకోండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. మనం ఇప్పటి వరకు మాటలతో, ముచ్చట్లతో, ఊహలతో సరదాగా ఈ మార్నింగ్ని గడిపేశాం, కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది. కానీ సమయం తననటక తనే నడుస్తుంది కదా. ఇప్పుడు స్టూడియోలో సమయం ఉదయం 10 గంటలు కావస్తుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా గుండు సుధారాణిని నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సీఎం తనిఖీ చేస్తారు. దౌల్తాబాద్ మండలం గోక్ ఫసల్వాడలో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలిస్తారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరం రోడ్డు మార్గాన కొడంగల్ నివాసానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. తమ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరులో అధిష్టానం వద్ద ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ రాష్ట నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నిజంగా రాష్ట ప్రయోజనాలపై ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ది ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని గురువారం ఒక ప్రకటనలో మంత్రి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులైనా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లిలో చేపట్టిన ధర్నాకు హాజరై ఆయన మాట్లాడుతూ

రోజుల్లో నెరవేరుస్తామని ఇచ్చిన బాండ్ పేపర్ల హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమాపేశం అనంతరం మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను గురించి వివరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: Good morning, dear lovely listeners. The time in the studio clock is 4 past 10, and we are in the show called Namaste, Hello, Adab. And I'm saying Namaste, Hello, and Adab to all of you who are tuned into Akashwani FM Rainbow 101.9. Today, I'm RJ Namrata with you all to keep you entertained with amazing songs, and I'm going to keep you engaged with lots of stories and fun. So don't go anyway, stay tuned to FM Rainbow 101.9 with me, RJ Namrata. Let's begin the show with some beautiful songs, but before that, a short commercial spot.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన సుమారు 18 నిమిషాల తర్వాత అత్యాధునిక భూ పరిశీలన వ్యోమ నౌక ఈఓఎస్ 05ను విజయవంతంగా సబ్ జియో సింక్రనైజ్ కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందిస్తూ వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ముల్కనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ బ్యారేజీకి సంబంధించి ఎన్ఓసీ తీసుకునేందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కలవనున్నట్టు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షాపత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం

అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిసనర్స్, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే నమ్రత. ద టైమ్ ఇన్ ద స్టూడియో క్లాక్ ఇస్ 11:05. టుడే ఇస్ ఆఫిషియలీ న్యూస్ పేపర్ క్యారియర్ డే. థింక్ అబౌట్ ఇట్, బిఫోర్ ద సన్ ఈవెన్ కమ్స్ అప్, వైల్ ద ఎంటైర్ సిటీ ఇస్ ఫాస్ట్ అస్లీప్, these individuals are out on the streets ensuring the morning paper is at your doorstep. It made me think about all the quiet unsung heroes in our lives. The watchman who guards the building all night, the delivery agent rushing through traffic so your food arrives hot, or maybe a parent who quietly finishes the chores before you even wake up. They do so much. Yet we rarely say the words thank you. Now let's enjoy wonderful tracks. So stay tuned, keep listening to Akashvani Hyderabad FM Rainbow 101.9.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలై.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.

0: శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: అప్ని హైదరాబాద్ కా పాపులేషన్ బఢ్తే జా రహా, హైదరాబాద్ తో బహుత్ తేజీ సే తరక్కీ కర్ రహా, యహాన్ పే ఫ్యూచర్ సిటీ భీ బన్నే వాలా హై, యహాన్ పే బడే బడే బిల్డింగా బన్ రహి, కంపెనీయాన్ ఖుల్ రహి, లోగో కీ సహూలత్ కే వాస్తే రోడా, ఫ్లైఓవరా ఔర్ బ్రిజా బనాతే జా రహి, జిధర్ దేఖో ఉధర్ మహంగే మహంగే గాడియాన్ భాగతే హువే దిఖ రహి. తరక్కీ తో బహుత్ హో రహి మగర్ యాక్సిడెంటా భీ హో రహే. ట్రాఫిక్ పులిస్ ఔర్ లోగోం కీ భలై కే వాస్తే కామ్ కర్నే వాలే తంజీమా అప్ని పబ్లిక్ కో ట్రాఫిక్ రూల్స్ బతా బతా కే థక్ జా రహే. హెల్మెట్ పెనో, సీట్ బెల్ట్ పెనో, యాక్సిడెంటో సే బచో బోల్ రహే, మగర్ అప్ని హైదరాబాదియా హై కే సున్ రహే నహి. చాలానా మారే తో భీ పబ్లిక్ కో కోయి ఫరక్ నహీ పడా. మేకు బస్ ఇత్తా ఇచ్ బోల్నా హై, రోడోం పే గాడియాన్ నకో భగావ్, సీట్ బెల్ట్ ఔర్ హెల్మెట్ పెన్ కే గాడియాన్ చలావ్. అపన్ జబ్ ఘర్ సే నికల్తే తో అప్ని ఘర్ వాలే అప్ని ఘర్ కో ఆనే కా ఇంతజార్ కర్తే రహతే. అగర్ బగైర్ హెల్మెట్ కే ఔర్ బగైర్ సీట్ బెల్ట్ కే అగర్ గాడియాన్ చలాయేంగే తో ఘర్ కు తో బాద్ మే పహలే ఉస్మానియా నే తో గాంధీ కు పహుంచ్ జాతే. రోడ్ సేఫ్టీ అప్నే సాథ్ సాథ్ దూసరే లోగోం కే వాస్తే భీ బహుత్ జరూరీ హై. తో రోడ్ సేఫ్టీ కే రూల్స్ కు ఫాలో కరో, ఘర్ కు సహీ సలామత్ పహుంచో, హెల్మెట్ ఔర్ సీట్ బెల్ట్ పెన్ కే గాడియాన్ చలాఓ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే నమ్రత. లెట్స్ బి ఆనెస్ట్, ఇట్ ఈస్ పాస్ట్ 19:12 PM ఆన్ అ ఫ్రైడే. యువర్ ల్యాప్టాప్ ఇస్ ఓపెన్ బట్ యువర్ బ్రెయిన్ లెఫ్ట్ ద బిల్డింగ్స్ అవర్స్ అగో. దిస్ ఇస్ వాట్ వీ కాల్ ద ఫ్రైడే గోస్టింగ్ ఫెనామినన్. యు ఆర్ మూవింగ్ యువర్ మౌస్ just because that is definitely a Monday problem. To keep your Slack or team status green, and if email comes in right now, you ignore it. We all are playing this beautiful game of pretending to look busy while secretly dodging our bosses and counting down the minutes to freedom. I promise your manager isn't listening. So friends, what is your ultimate trick to look like you're working hard when you are actually doing absolutely nothing? Think about it. Meanwhile, we will listen to a wonderful song. So stay tuned.

0: ఏంది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు అన్ని?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: సో మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు రమణయ్య గారు.
1: అమ్మా అమ్మా నమస్కార్, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ తల్లి.
0: గుడ్ ఆఫ్టర్నూన్ రమణయ్య గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, నీ మాటలు వింటున్నాను. ఈరోజు కృష్ణాష్టమి,
0: అవును,
1: మన ఇండిజినస్ కు తర్వాత మీ ఆర్జీలకు అందరికి కూడా శుభాలు కలగాలని భగవంతుడికి పరమాత్మను కోరుకుంటున్నాను. తర్వాత ఆ కృష్ణ చిన్న కృష్ణాష్టమి ఒక పాట పాడతాను.
0: అలాగే
1: రా కృష్ణయ్య, రా కృష్ణయ్య.

నడిపించే బృందావనం, గుడ్డివాడు చూడగలుగు బృందావనం,

సన్నిధానం దేవుని సన్నిధానం, సన్నిధానం దేవుని సన్నిధానం. సారా కృష్ణయ్య దీనులను కాపాడారా కృష్ణయ్య, శరణసగే కరుణించే కూపులతో కాంతవయ్యా, శరణసగే కరములతో బ్రోవవయ్యా, మూగవాన్ని పలికించి బ్రోవవయ్యా, కన్న తల్లి.

0: నీవేల రారా కృష్ణ, ఆధారము నీవేల రారా కృష్ణ. నైనా నమ్రత
1: చాలా బాగా పాడారు సార్, థ్యాంక్ యూ సో మచ్
0: థ్యాంక్ యూ. ఇంకా టీచర్స్ చెప్తా, టీచర్స్ సంబంధంగా ఒక టీచర్ నాకు ఒక ఆయన నాగిరెడ్డి గారు ఉన్నారు, సంస్కృత పండిట్ ఆయన. నాకు ఆయనతో బాగా టచింగ్ ఉండేదమ్మా, నాకు చాలా సంతోషంగా అన్ని విజయాలు నాకు భగవద్గీతలో శ్లోకాలు అవి ఇవి అన్ని బాగా నేర్పించినాడు. కాబట్టి ఆయనకు నేను ఈ రోజు రేపు కృతజ్ఞత తెలుసుకుంటాము. అయితే ముందుగా నన్ను అడిగినా కాబట్టి చెప్పినాను తల్లి,
1: థ్యాంక్ యూ సో మచ్
0: నమ్రతకు అనేక శుభాలు ఇవ్వాలని కృష్ణ పరమాత్మను కోరుకుంటాను.
1: థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ లవ్లీ సాంగ్ బై రమణయ్య గారు. సో మొత్తం కృష్ణాష్టమి వైబ్స్ అంతా వచ్చేసింది కదా ఒక్క పాటతోటి. వావ్, దట్స్ సో నైస్. లెట్స్ లిసన్ టు అ వండర్ఫుల్ సాంగ్ నౌ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సో మన నెక్స్ట్ కాలర్ నరసింహ గారు అయితే లైన్ లో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ నరసింహ గారు.
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నేను నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
1: చెప్పండి
2: మేడం, ఇది గుర్రుల రోజు అంటే మేడం మా జిల్లా పరిషత్ హై స్కూల్ శివరాంపల్లి మేడం, 8th నుంచి 9th వరకు మేడం మాకు ఇలాంటి గురువులు ఉంటే ఈ రోజు మేము ఒక స్థాయిలో ఉన్నామంటే వాళ్ళ దేవులనే మేడం. ప్రత్యేకంగా చెప్పాలంటే మా HM గారు ఉండే మేడం, అతను మా విద్యార్థుల కొరకు అతను అక్కడ హాస్టల్ ఉండే ఒకటి హాస్టల్ నే ఉంటుండే ఆయన. టైం మీద లేపడం పుట్టిన పూర్వకాలంలో రెడీ కావాలంతా ఎక్సర్సైజులు గాని ప్రార్థనలు గాని పర్ఫెక్ట్ నేర్పించింది మేడం. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకసారి కూడా అట్లే ఉండనమాట. ఆయన ఆధ్వర్యంలో మేము డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆడినాం వాళ్ళ. ఎందుకంటే టోటల్ గా చెప్పాలంటే మాకు అప్పటి ఉన్న టీచర్స్ మేడం టోటల్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత అనమాట వాళ్ళది. ముఖ్యంగా నేను అది ఎందుకు ఇంకోటి యాడ్ చేస్తున్నానంటే సెల్ఫ్ గవర్నమెంట్ రోజు నేను మేడం తోటమాలిగా చేస్తున్నా మేడం. నేను తెలుసు కదా మేడం తోటమాలి అంటే?
1: తెలుసు తెలుసు.
2: అయితే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, మాది మా దగ్గర తోటమాలి అంటే అలాంటి డ్రెస్ ఉండాలి కదా మేడం.
1: అవును.
2: అయితే మా తాతయ్య ఉండాలన్నమాట రుమాలు ఆ పాత డ్రెస్ అప్పటి స్టైలు అది వేసుకుని అక్కడ 4-5 అవర్స్ నేను గార్డెన్ లో ఉన్నాను మేడం. అయితే మా టీచర్స్ వాళ్ళు HM వాళ్ళు చూసి దాన్ని మెచ్చుకున్నారన్నమాట. అప్పుడు మాకు నాకు ఏంటంటే మేమంటే అప్పుడు జిల్లా విద్యాధికారి ఉండే అనమాట ఒక ఆయన, ఆయన పేరేం పేరు జ్ఞాపకం లేదు మేడం. ఆయన చేతుల మీద మెమెంటో తీసుకున్నాం మేడం. అయితే ఆ మెమెంటో మేడం

0: ఫోటో గ్రూప్ ఫోటో ఉండే అనమాట. అది అప్పుడు కెమెరా కెమెరా ఏంటంటే మనం ఏ కాంటాక్ట్ తీసుకోవడానికి వీలు లేకుండా ఒకటే ఉండే అనమాట. అది స్కూల్ లో పెట్టింది అనమాట, హెచ్ఎం హెడ్ మాస్టర్ గారి రూమ్ లో, ఆఫీస్ రూమ్ లో. నేను ఒక 2-3 ఏళ్ళ తర్వాత వెళ్ళేసి దాన్ని తీసుకొచ్చి కాపీ చేయించుకొని నా ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటాను నాకు అది. జ్ఞాపకం చేసినందుకు మీకు కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు మేడం. అలాగే మేడం కృష్ణ అందరికి పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేడం.
1: థ్యాంక్ యూ సో మచ్. సో దాట్ వాజ్ నరసింహ గారు షేరింగ్ హిస్ మెమరీ. లెట్స్ లిసన్ టు బ్యూటిఫుల్ సాంగ్ నౌ.

0: ఒకసారి మా టీచర్ గారు ఏమన్నారంటే భక్తోత్తరం గారు ఆయన పేరు, ఆయన సోషల్ అది చెప్పేవాళ్ళు. సో ఆయన ఏమన్నారంటే సండే రండ్రా బాబు మీకు అందరికి నేను ప్రైవేట్ క్లాస్ తీసుకుంటాను అని చెప్పి, అది కోయడ్ క్లాస్ అనమాట మాది స్కూల్. కోయడ్ క్లాస్ అయితే అందరూ స్కూల్ కి వచ్చారు. వచ్చాక సండే నాడు 10:30 రమ్మన్నాను, 10:00 అందరం వచ్చాము, వచ్చి కూర్చున్నాము. అయితే క్వార్టర్ టు 11 అవుతుంది, ఇంకా సార్ రాలేదు. అయితే సార్ ఇల్లు నాకు తెలుసు, ఇక్కడ చదరగాట్లోనే ఆయన ఇల్లుండేది. సో నేను చెప్పాను, అది హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 45 minutes అయిపోయింది కదా, నేను సార్ ఇంటికి వెళ్ళి చూసిస్తాను, ఆయన ఎప్పుడు వస్తారు ఏమి సంగతి అని అడిగి తెలుసుకొని వస్తానని చెప్పి ఇంటి దగ్గర దాకా వచ్చి మధ్యలో హోటల్ ఉంటే కాఫీకి తాగి మళ్ళీ స్కూల్కు సైకిల్ ఉండింది అనమాట నా దగ్గర. మా ఫాదర్ కు పారాలసిస్ వస్తే ఆ సైకిల్ నేనే నడిపించేవాడిని. సో సైకిల్ తీసుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి చెప్పాను, సార్ ఇంట్లో సత్యనారాయణ కథ జరుగుతోంది కాబట్టి ఆయన వాళ్ళు రానన్నారు కాబట్టి మరి అందరు వెళ్ళిపోండి అని చెప్తే అందరూ వెళ్ళిపోయారు, అమ్మాయిలందరూ వెళ్ళిపోయారు. మేము అందరిని ఫ్రెండ్స్ అందరిని తీసుకుని పక్కనే ఒక థియేటర్ ఉండింది, ఆ థియేటర్లో చేసి సినిమా చూసి వచ్చేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్ కు అందరు వచ్చారు, వచ్చారు క్లాస్ లో కూర్చున్నారు. సార్ వచ్చారు, అరే ఏం రా మీరు అందరు రాను రా అంటే రాలేదు ఏంటంటే సార్ చెప్పాడు మాకు మీ ఇంట్లో సత్యనారాయణ కథ ఉంది రారు అని చెప్పారు అని చెప్పాడు అంటే, ఓహో అలాగా, అరే రారా ఇటు రారా అన్నాడు. దగ్గరికి వెళ్ళాక రెండు లాగించాక అన్నాడు, అరే ఏమన్నాడు నిన్న ప్రసాదం తీసుకోలే కదరా, సరే ప్రసాదం ఇస్తా అని చెప్పిన అందరు వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరు వాళ్ళు, అరే సార్ సత్యనారాయణ కథ ఉన్నదంటే కొడుతున్నాడు ఎందుకు అని చెప్పి, అరే సత్యనారాయణకి వచ్చింది కదా వీడికి ప్రసాదం తీసుకోలేదు అని చెప్పి ప్రసాదం ఇస్తున్నారు వాడికి అని చెప్పి అది ఇది చేసినాక తర్వాత వాళ్ళకి చెప్పాడు, అరే ఏం లేదురా నేనే వస్తానే చెప్పాను అట్లా అంటే సార్ ఉండి అరే మీకు అందరికి బాగా నష్టాలు అయిపోయి అది అయిపోయింది చెప్పండి అట్లా. ఆ పని ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా మర్చిపోలేటువంటి, ఆయన మంచి టీచరు, ఆయన సూర్యాపేట అయింది. సో బాగా మంచిగా ఉండేవారు, మంచిగా మాట్లాడారు అట్లా.
1: Okay, that was Srinivas Rao garu. We will listen to a song now, but before that, let's listen to a short commercial break.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎస్, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు. ఓలేటి ప్రభాకర్ గారు,
1: హలో నమ్రత గారు, నమస్కారం.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా.
1: అయితే చిన్నప్పుడు అమ్మ, చిన్నప్పుడు అంటే అన్ని ఇప్పుడు మర్చిపోయాం. మర్చిపోవడం అంటే ఏమిటంటే పెద్దవాళ్ళం అయిపోయాం కదా. మా మనవలతోనే ఇప్పుడు నిన్న కృష్ణుడు వేషం వేయించాం స్కూల్లో.
0: ఓకే,
1: చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళలోనే నిమగ్నం అయిపోయి నేను మళ్ళీ చిన్నప్పుడు జ్ఞాపకాలు తెచ్చుకుంటున్నాను అనమాట.
0: వావ్, నిజంగా చాలా బాగుంటుందండి. అలా
1: అయితే ప్రస్తుతం నేను లాల్ బహదూ బృందావన్ గార్డెన్ లో ఉన్నా అనమాట.
0: ఓకే,
1: అక్కడ కూడా సెలబ్రేషన్స్ బాగా జరుగుతుంటాయి.
0: ఓకే ఓకే.
1: చిన్నప్పటి అంటే ఆ టీచర్లు ఉండబట్టి ఇంతవాళ్ళం అయ్యామమ్మా.
0: అవునవునండి, నిజమే.
1: అప్పుడు టీచర్లు నిజంగా మంచిగా చెప్పేవారు, చదువు చెప్పేవారు, మంచి స్టూడెంట్స్ తయారు చేసేవారు.
0: అవును,
1: మా క్లాసులో మేము ఒక 15 మంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటే అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.
0: ఓకే,
1: ఆ టీచర్ల చలవ అలాగే ఉండేదన్నమాట అప్పట్లో. ఇప్పుడు ఏబీసీలు రాని టీచర్లే తయారైపోయారు. వాళ్ళు రాని టీచర్లు తయారైపోయారు అనకూడదు, కానీ గురువులను మనం పూజించాలి, మొక్కాలి. కాకపోతే కొంచెం వాళ్ళకి వాళ్ళు కొద్ది ఫస్ట్ ఎదిగి పిల్లల్ని ఎదిగించాలి.
0: అవును,
1: ఇప్పుడు వాళ్ళకే నాలెడ్జ్ లేనప్పుడు పిల్లలు ఏం బాగుపడతారు చెప్పండి.
0: అవునండి,
1: అంతే ఇలా అనుకున్నాను, ఏమీ అనుకోవద్దు. కానీ ఓకే, థ్యాంక్ యూ ఓలేడు ప్రభాకర్ రావు.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. లెట్స్ లిసన్ టు అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ నౌ.

గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

వెల్కమ్ బ్యాక్. యూఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే నమ్రత. సో ఆ షో ఇస్ కమింగ్ టు ఎండ్ ఫర్ టుడే. యాక్చువల్లీ ఐ వాంట్ టు టాక్ మోర్ బట్ టైమ్ ఫ్లైస్ బై సో ఫాస్ట్. సో ఐఎమ్ ఆర్జే నమ్రత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హలో నమస్తే, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. 2:30 o'clock అండ్ నేను వచ్చేసాను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఎస్, ఐఎమ్ యువర్ ఆర్జే జ్యోతిర్మయ్ అండ్ మనం ఉన్నాము జస్ట్ హైదరాబాద్లో. అండ్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో అందరి ఇళ్లలో కూడా ఎంచక్క కృష్ణుని పాదాలు వేసుకొని, కృష్ణునికి నచ్చిన ప్రసాదాలు చేసుకొని, ఎంచక్క పూజలు కృష్ణ గీతలతో నిండిపోయి ఉంటుంది కోలాహలంగా. సో అయితే బోల్డ్ అనే విశేషాలు అయితే ఉన్నాయన్నమాట ఈరోజు. సో అవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఈ చక్కటి పాట వినేసేయండి, ఆ తర్వాత ఆయన చక్క మాటల్లోకి వెళ్ళిపోవచ్చు. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. అయితే మరి ఈరోజు కృష్ణాష్టమి. కృష్ణుడు అంటే కృష్ణుడి పుట్టినరోజు, కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు కదా. మరి మామూలుగా ఇంట్లో మన బేసిక్గా ఓకే ఒక తుచ్చమైన మానవ జీవితం అయినటువంటి మన బర్త్డేకే మనం ఎంతో కోలాహలం చేసుకుంటూ ఉంటామే. ఇంట్లో మన ఫ్యామిలీలో ఒకరు పుట్టినరోజు అంటే వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేస్తాము, కావాల్సినవన్నీ చేస్తాము, నచ్చిన వాళ్ళందరినీ, చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరినీ పిలుస్తాము, ఘోరంగా హంగామా చేస్తూ ఉంటాం కదా. మరి కృష్ణుడి పుట్టినరోజు అంటే ఎంత హంగామా చేయాలి, కృష్ణుడికి నచ్చినవన్నీ కూడా మనం చేయాలి కదా. సో అందుకనే ఈరోజు పూజలతో పాటు కృష్ణుడికి ఇష్టమైన వంటకాలు కూడా ప్రత్యేకంగా తయారు చేస్తారు. సో మరి ఈ శ్రీకృష్ణుడు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది వెన్న, పాలు, పెరుగు. చిన్నప్పుడు కృష్ణుడు గోకులంలో ఇళ్లకు వెళ్ళి వెన్న దొంగిలించి తినేవాడనే కథలు వింటూ ఉన్నాం ఓకే. అందుకే కృష్ణుణ్ణి వెన్న దొంగ అని కూడా ప్రేమగా పిలుస్తారు. అందుకే కృష్ణాష్టమి రోజున వెన్నను నైవేద్యంగా పెట్టడం చాలా మంది ఇళ్లలో ఆనవాయితీగా ఉంది. అయితే మరి కృష్ణుడికి వెన్నతో పాటు పాలు, పెరుగు, నెయ్యి అంటే కూడా చాలా ఇష్టం అని చెప్తారు. కాబట్టి గోపికలు ఎంతో ప్రేమగా తయారు చేసిన వెన్నను కూడా కృష్ణుడికి పెట్టేవారట. సో మరి ఈ జన్మాష్టమి రోజున మనకి మనము ఎలాంటి ప్రసాదాలు చేసి పెట్టచ్చు కృష్ణుడికి, ఎలాంటి యూనో ప్రసాదాలు అంటే కృష్ణుడికి ఇష్టం అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇంకో చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

అడుగుల సవ్వళ్ళు కావమ్మా, అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా. అడుగుల సవ్వళ్ళు కావమ్మా, అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలే.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈరోజు జష్నే హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటున్నాం జన్మాష్టమి స్పెషల్, కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఫుడ్ గురించి. ఓకే, సో జన్మాష్టమి రోజున చాలామంది ఇళ్లలో కృష్ణుడికి ఇష్టమైనవిగా భావించే చక్కెర పొంగలి, లైక్ పాయసం, ఇంకా అటుకులు, వెన్న, పాలతో చేసే పదార్థాలన్నీ కూడా ప్రసాదాలుగా తయారు చేసి నైవేద్యాలుగా పెడుతూ ఉంటారనమాట. అయితే ముఖ్యంగా అటుకులు కూడా కృష్ణుడికి చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉన్న ఆహారం అంట. అండ్ ఎందుకు అనేది మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చాలా స్టోరీస్ విన్నాం. కృష్ణుడికి చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు అంటే సుధాముడు కృష్ణుడిని కలవడానికి అటుకులు తీసుకెళ్లాడనే కథ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మనకి తెలిసే ఉంటుంది. అయితే ఇంకా కొన్నిళ్లలో అటుకులు, బెల్లం, కొబ్బరి, నెయ్యి కలిపిన ఒక ప్రత్యేకమైన ప్రసాదం కూడా తయారు చేస్తారు. మరి పంచామృతం, పండ్లు, వెన్న, పెరుగు కూడా నైవేద్యంలో పెడతారు. అయితే కృష్ణుడికి ఎన్ని రకాల వంటకాలు పెట్టామన్నది ముఖ్యం కాదు, మనస్ఫూర్తిగా ప్రేమగా ఏది సమర్పించాము అనేది చాలా ముఖ్యం. అందుకే కృష్ణాష్టమి రోజు ఇంట్లో పూజలు, కృష్ణుడి పాటలు, నైవేద్యాలు, సువాసనలు, ఇలా ఇల్లంతా ఒక ప్రత్యేకమైన పండుగ వాతావరణంలో నిండిపోతుంది. సో ఇంకా కృష్ణాష్టమి గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత.

గాంధీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే కృష్ణాష్టమి గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. అయితే ఒక మామూలుగా ఈ రోజులలో మనకి ఇక్కడ టీవీలు ఓపెన్ చేసినా, లేకపోతే గుళ్ళల్లోకి వెళ్ళినా, లేకపోతే సోషల్ మీడియా ఓపెన్ చేసినా ప్రవచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఓకే, దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్. అయితే మనకి ఫేమస్ ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో యూనో ఎవరైనా చెప్పంగానే ఇలా బ్రెయిన్లో ఇట్లా ఫిక్స్ అయిపోయేలాగా కొంతమంది మనకి చాలా తక్కువ మంది ఉంటారనమాట. అందులో గరికపాటి గారు ఒకరు. అయితే ఒకసారి ఈ విషయం చెప్పారనమాట, నాకు వినంగానే లిటరల్గా ఐ మీన్ యూనో గూస్ బంప్స్ లాగా వచ్చేసినాయి, అంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయి అనమాట. అండ్ అది ఈ రోజు ఖచ్చితంగా మీకు చెప్పాలి అని అనిపించింది నాకు. అదేంటంటే, బేసిక్గా మామూలుగా మనం పడుకున్నప్పుడు కలలు కంటూ ఉంటాం అనుకోండి, ఓకే, అది ప్రతి మనిషికి, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ జరిగే ప్రక్రియ అది. ఓకే, ఆ కలలో పడుకున్నప్పుడు ఆ ఒక్క మనిషే వాళ్ళే ఆడవాళ్ళు అయ్యారు, వాళ్ళే మగవాడు అయ్యాడు, వాడే పశువు అయ్యాడు, వాడే పాము అయ్యాడు, వాడే చెట్టు అయ్యాడు, వాడే కొండ అయ్యాడు, వాడే కొండ కింద

0: ఉండే మనిషి అయ్యాడు. వాడి వాడే ఆ పైన ఉన్నాడు, వాడే సుఖాన్ని అనుభవించాడు, వాడే దుఃఖాన్ని అనుభవించాడు. అంటే ఒకటే జీవితం, కానీ తనలో తానే అన్ని పాత్రలను సృష్టించుకొని ఆ పాత్రలన్నీ తానే ధరించి తానే ఆడుతూ, తానే పాడుతూ, తానే నవ్వుతూ, తానే ఏడుస్తూ, తానే సంతోషపడుతూ, తానే భయపడుతూ, తానే బాధపడుతూ రకరకాల పాత్రల్ని పోషిస్తున్నాడు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఒక నాటకం లాంటిదే. అయితే మనం అందరం ఆ నాటకంలో పాత్రలు పోషిస్తున్నాం. అయితే ఇదంతా నిజమే అయితే, లేక యూనో అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది కలల్లోకి వెళ్ళి మనం నిద్రలోకి వెళ్ళి లేచినప్పుడు కూడా, అరే ఇది నిజంగా జరిగిందా లేకపోతే కళ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఒకవేళ ఇదంతా మాయ అని అనుకోవడం నిజమే అయితే, మరి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనిస్తూ ఈ మొత్తం సృష్టిని ఒక కళలాగా చూస్తున్నాడా అన్నది ఎందుకు నిజం కాదు? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పాత్రను తానే ధరించి, తానే దేవుడిగా, తానే మనిషిగా, తానే రాక్షసుడిగా, తానే పశువుగా, తానే చెట్టుగా, తానే పుట్టగా, తానే ఈ చరాచర జీవరాశులన్నిటికీ మారి అందరితోనూ తానే ఆడుకుంటున్నాడా? అంటే ఈ మొత్తం ప్రపంచమే ఒక పెద్ద నాటకం. ఆ నాటకంలో ఉన్న పాత్రలన్నీ ఆయనే, ఆడిస్తున్నవాడు కూడా ఆయనే, ఆడుతున్నవాడు కూడా ఆయనే. నిజమా కదా? అంటే ఇది గరికపాటిగా చెప్తున్నప్పుడు నేను ఎంత ఇదిగా చెప్పానో నాకు తెలీదు, గరికపాటి గారు చెప్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా రోమాలు నిక్కుపరుచుకున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేటువంటి ఇదనమాట. నిజంగానే కదా, మనం కలగన్నప్పుడు మన కళలో ఎవరు ఉండరు. ఇప్పుడు మనం సినిమా చూసినప్పుడు అంటే ఎవరో యాక్టింగ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. మన మెమరీ అంటే సరే ఏదో జరిగింది కనిపిస్తుంది, కానీ మన కళలో జరిగినవే వస్తాయి అనేది గ్యారంటీ లేదు. జరగనివి, జరగపోయేవి, ఇలా జరుగుతుందేమో అని భయపడేవి, ఎన్నో రకాల పాత్రలు, ఎన్నో రకాల మనుషులు, ఎన్నో రకాల బాధలు, భయాలు, నవ్వులు, ఏడుపులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం కళ్ళు తెరవగానే అది పోతాయి. అలాంటి ఒక తుచ్చ మానవ జీవితమైన మన కళలోనే ఇన్ని జరిగినప్పుడు, మరి మహావిష్ణువు కూడా పడుకున్నప్పుడు తన కళల్లో జరిగేటువంటి ఈ జగన్నాటకమే ఇదంతా, అండ్ అన్ని పాత్రల్లోనూ తనే ఉన్నాడు అని నమ్మడానికి మనకు ఏంటి అంత ఇది? చాలామంది నమ్మకుండా ఉంటారు కదా. సో అందుకని ఇలాంటి ఈ విషయం తను చెప్పినప్పుడు నిజంగా నాకు, అరే ఇంత ఇంత కళ్ళ కట్టినట్టుగా మనకి ఇది కనిపిస్తున్నా కూడా మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము? నిజంగా ఇదంతా జరుగుతోందని, కృష్ణుడు ఉన్నాడని, ఇదంతా తన యూనో నాటకంలో ఒక పాత్రధారులు మనమే అని, అండ్ మనలో ఉండి నడిపించేది కూడా తానే అనే విషయాన్ని నమ్మడానికి ఎందుకు మనకింత ఆలోచన అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఓకే, సో కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది అనమాట నాకు ఇలాంటివన్నీ థియరీస్ అన్నీ చూసినప్పుడు. నిజమే కదా అన్నట్టుగా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపించిందా? ఓకే, ఇంకా బోల్డ్ నిమిషాలు మనం మాట్లాడుకుందాము ఇంకా చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇస్రో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా EO-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని తెల్లవారుజామున విజయవంతంగా ప్రవహించారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,361 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని నిర్దేశిత సబ్ జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. భూ సమకాలీన కక్షలోకి భారత్ తొలి ఇమేజింగ్ శాటిలైట్ను మోసుకువెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. జన్మాష్టమి సందర్బంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ముఖ్యమంత్రి తనిఖీ చేస్తారు. సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో పలువురు నేతలు సమావేశమవుతారు. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ కసరత్తుపై చర్చ జరుగుతుంది. భద్రాచలం ఆలయం పునర్నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ జలసౌధాలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సభ్య కార్యదర్శి సతీష్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ రమేష్ బాబు, ఏపీ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి ఇంజనీర్లు పాల్గొంటున్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్బంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 3:21 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ మనం ఉన్నాము డబుల్ కమీటోలో. అయితే ఈ రోజు డబుల్ కమీటోలో స్పెషల్ ఏంటంటే, దిస్ హోల్ వీక్ అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఇట్స్ కాల్డ్ యాజ్ నేషనల్ న్యూట్రిషనల్ వీక్ అనమాట. సో నేషనల్ న్యూట్రిషనల్ వీక్ 2026లో ఈ రోజు 4th డే. సో మన దేశంలో యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ఈ నేషనల్ న్యూట్రిషనల్ వీక్ని అనేది నిర్వహిస్తూ ఉంటారనమాట. సో 2026లో కూడా ఇదే తేదీలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే అసలు ఈ న్యూట్రిషన్ వీక్ ఎందుకు నిర్వహిస్తారు అంటే, మనం ఏం తింటున్నాం, మన ఆహారంలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉన్నాయా, సమతుల్యమైన ఆహారం తీసుకుంటున్నామా అనే విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే మరి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, మరి భారతదేశంలో నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది 1982లో ప్రారంభించారు. అప్పట్లో పోషకాహారంలో లోపాలు, రక్తహీనత వంటి సమస్యలు, సరైన ఆహారం గురించి అవగాహన లేకపోవడం ఎక్కువగా ఉండేవి. మొదటగా తల్లులు, పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల పోషకాహారంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి ఊబకాయం కావచ్చు, డయాబెటీస్, జీవన శైలి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతున్నారు. సో ఇంకా ఈ నేషనల్ న్యూట్రిషనల్ వీక్ గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ యమదొంగ అండ్ మనం మాట్లాడుకుంటున్నాం డబుల్ కమీటాలో అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్. సో ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ నేషనల్ న్యూట్రిషనల్ వీక్ అనమాట. అయితే దెన్ వాట్ ఈస్ ద స్పెషల్? యాక్చువల్గా మరి ఇవన్నీ 1982లో స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా ఎవరికీ అవేర్నెస్ లేదు, ఫుడ్లో పోషకాహారాలు తక్కువగా ఉండేవి అండ్ ఎనీమియా ఇట్లాంటివి ఎక్కువగా ఉండేవి కాబట్టి ఓకే. ఇప్పుడు వై 2026లో ఎందుకు, 2026లో ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే 2026కి సంబంధించిన అధికారిక థీమ్ ఇంకా ప్రకటించలేదు, కానీ న్యూట్రిషనల్ వీక్లో ప్రధానంగా చెప్పే విషయాలు ఏమిటంటే ముందుగా బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యత ఆహారం తీసుకోవాలి అనేది మెయిన్గా చెప్తున్నారు. ఒకప్పుడేమో అసలే పోషకాలు లేకుండా ఉండేవి, కానీ ఇప్పుడేమో ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా అయిపోయిందనమాట. సో మన భోజనంలో అన్నం లేదా రొట్టె మాత్రమే కాకుండా పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు లేదా పాల పదార్థాలు, గింజలు, ఇతర ప్రోటీన్ ఆహారాలు కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మన శరీరానికి ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్ వంటి పోషకాలు ఎందుకు అవసరమో కూడా తెలుసుకోవాలి. పిల్లలు, టీనేజర్స్, పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కరికి వారి వయసు అవసరానికి తగ్గట్టుగా సరైన పోషక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మరి న్యూట్రిషన్ అంటే ఖరీదైన ఫుడ్స్ మాత్రమే కాదు. ఈ రోజుల్లో అందరూ అదే అనుకుంటారు, ఏముంది డబ్బులు పెడితే మాకు కూడా వస్తాయి, ప్రోటీన్ తీసుకోవాలి రోజు అంటే అంతంత డబ్బులు ఉండకూడదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో హెల్దీ ఫుడ్ అంటే చాలా ఖరీదైన పదార్థాలే అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి అలా కాదు. మన ఇంట్లోనే దొరికే పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, పెరుగు, గుడ్లు, గింజలు లాంటి సాధారణ ఆహార పదార్థాలతోనే మంచి పోషకాహారం తీసుకోవచ్చు. అందరూ చెప్పేటువంటి ఫ్యాన్సీ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే ఇంపోర్టెడ్ నట్స్ కావచ్చు, అలాంటివి లేకుండా మన ఇంట్లో లోకల్గా దొరికే వాటితో కూడా పోషకాహారాలు చాలా అనేది చాలా పెంచుకోవచ్చు మనం. అందుకే ఇప్పుడు లోకల్గా దొరికే సహజమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం గురించి కూడా అవగాహన అనేది కల్పిస్తున్నారంట. అండ్ ముఖ్యంగా ఫైబర్ ఎందుకు ముఖ్యం అనే విషయాల గురించి చెప్తున్నారంట. సో మరి ఫైబర్ ఎందుకు ముఖ్యం అని అంటే ఎస్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మనం ఉన్నాము డబుల్ కమిటీలో అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ నేషనల్ న్యూట్రిషనల్ వీక్ గురించి. అయితే ఫైబర్ ఎందుకు ముఖ్యం అంటే, ఇటీవల ఫైబర్ గురించి చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నారు అండ్ దాట్ ఈస్ అ గుడ్ థింగ్ టు లిసన్. మరి మన ఆహారాల్లో కూరగాయలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు అంటే పాలిష్డ్ కాకుండా ఉండే పొట్టుపప్పులు అలాంటి వాటిలన్నమాట, వంటి ఫైబర్ ఉన్న పదార్థాలను క్రమంగా పెంచుకోవడం అనేది మంచిది. అలాగే పెరుగు, కొన్ని పులియబెట్టిన ఆహారాలు లైక్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నమాట కూడా మన ఆహారంలో భాగంగా ఉండవచ్చు. అండ్ ఎస్పెషల్లీ పిల్లల పోషకాహారం, ఓకే, పిల్లల పెరుగుదల, మెదడు అభివృద్ధి, చదువులో చురుకుదనం, వీటన్నిటికీ మంచి పోషకాహారం చాలా అవసరం. ఈ రోజుల్లో మనం పిల్లల్లో ఎంతో మందిలో డయాబెటీస్ చూస్తున్నాము అండ్ చిన్న పిల్లలకి స్పెడ్స్ రావడము, ఒబేసిటీ ఉండడము, ఓకే, ఇలాంటివన్నీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువగా ఫోన్స్తో, ఇండోర్ గేమ్స్ ఇవన్నిటిలో, వీటి వల్ల విపరీతంగా హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. అండ్ దాంతోపాటు పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉండడము, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, షుగర్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ చాలా ప్రాబ్లమెటిక్గా మారాయన్నమాట. సో అందుకే పిల్లలకి కేవలం కడుపు నిండేలా కాకుండా పోషకాలు అందేలా ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. అదేవిధంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా తమకు బిడ్డకు అవసరమైన పోషకాలు అందేలాగా ఆహారం తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ న్యూట్రిషనల్ వీక్ సందర్భంగా అనంటే, ఆ విషయాన్ని ఇంకో చక్కటి పాట తర్వాత నేను చెప్తాను. స్టే ట్యూన్డ్.

యస్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ అజయ్ జ్యోతిర్మయ్, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ నేషనల్ న్యూట్రిషనల్ వీక్. సో మరి మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దిస్, అంటే ఈ న్యూట్రిషన్ వీక్ సందర్భంగా మనం కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ప్రతిరోజు మన భోజనంలో కూరగాయలు, పండ్లు, పప్పులు, ప్రోటీన్ ఉన్న ఆహారం ఉండేలా చూసుకోవచ్చు. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు నేర్పించవచ్చు. ప్యాకేజ్డ్, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఆధారపడకుండా వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. చివరగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆరోగ్యంగా ఉండడానికి కేవలం ఎక్కువ ఆహారం తినడం కాదు, మన శరీరానికి అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందేలా తినడమే అసలైన న్యూట్రిషన్. అందుకే నేషనల్ న్యూట్రిషనల్ వీక్ మనకు ఇచ్చే సందేశం ఒకటే, కడుపు నిండితే సరిపోదు, పోషకాహారంతో శరీరం కూడా నిండాలి అని చెప్తూ ఉన్నారన్నమాట. సో హోప్ యు గైస్ ఇంక్లూడ్ ఆల్ దిస్ ఎసెన్షియల్ ఫుడ్స్ ఇన్ యువర్ డైట్. సో స్టే ట్యూన్, ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి. సో కీప్ లిస్నింగ్.

ఇప్పుడు ఆకాశవాణిలో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మధుర బృందావనంలో ఆలయాలను, ఇళ్లను బాలకృష్ణుని ఘటాలతో నయన మనోహరంగా అలంకరించారు. ఈ రాత్రి మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొనుండగా భారీగా తరలి వస్తున్న దేశ విదేశీ భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్వహిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఇవాళ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026 పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన

సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్లోని ఫినిక్స్ ప్రమియాలో కాన్స్టర్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన ఉద్యోగులతో మాట్లాడుతూ మారుతున్న ప్రపంచంలో డేటా సర్వర్లు ఏఐ కంటెంట్ రంగాల్లో అపార అవకాశాలున్నాయని చెప్పారు. జుక్కల్ క్రాస్ రోడ్ సమీపంలో బిచ్చుకుంద వైపెడుతున్న హైదరాబాద్ వన్ డిపో ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ ఆంజనేయుల మృతి చెందడంపై రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఆయన ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కొత్త రైలు సేవలు, ప్యాసింజర్ రైళ్ల పొడిగింపు, అదనపు హాల్ట్లు కల్పించాలని కోరుతూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి నివాళులర్పించారు. కృష్ణస్వామి స్ఫూర్తితో బలహీన వర్గాలు ఐక్యంగా పోరాడాలని సూచించిన మంత్రి పొన్నం ముదిరాజుల రిజర్వేషన్లు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిందన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ అజయ్ జ్యోతిమయ్. అండ్ ఎస్, వీఆర్ ఇన్ ఇన్క్రెడిబుల్ ఇండియా. సో ఇన్క్రెడిబుల్ ఇండియాలో వీ హ్యావ్ ఇన్క్రెడిబుల్ ప్లేసెస్ టు సీ. ఓకే, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన ప్లేసెస్ కొన్ని ఉంటే, యూనో, ప్రతిసారి చూసిన ప్రతిసారి కొత్తగా అనిపించి కొత్త ఫీలింగ్స్ ఇచ్చే ప్లేసెస్ కొన్ని. సో మరి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మన ఇండియాలో ప్రసిద్ధ కృష్ణుడి ఆలయాలు ఎక్కడున్నాయనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో కృష్ణుడి ఆలయాలంటే మన దేశంలో చాలా ప్రసిద్ధమైనవి ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరి కృష్ణాష్టమి సమయంలో అయితే ఈ ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. అండ్ అలంకరణలో చూడడానికి కళ్ళు సరిపోవేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. సో మరి అలాంటి ఆలయాలలో ఫస్ట్ వచ్చేది ఏమిటి అంటే మథుర, శ్రీకృష్ణ జన్మభూమి. ముందుగా చెప్పుకోవాల్సింది మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం. కృష్ణుడు ఇక్కడే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడి జన్మస్థలాన్ని దర్శించుకోవడం భక్తులకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున ఇక్కడ జరిగే వేడుకలు చాలా ఘనంగా ఉంటాయి.

ఇంకా కృష్ణుడి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ప్రసిద్ధమైనవి అనేవి ఈ రోజు తెలుసుకుందాము. అండ్ దానికంటే ముందైతే ఇంకో చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం, సో స్టే ట్యూన్డ్.

మన ఇండియా మొత్తంలో ఎలాంటి కృష్ణుడి ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి అనే వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ ది ఫస్ట్ వన్ ఇస్ మధుర, శ్రీకృష్ణ జన్మభూమి. అండ్ సెకండ్ వన్ ఇస్ బృందావన్, ఓకే, బాంకే బిహారీ ఆలయం అన్నమాట. మధురకి దగ్గరలోనే బృందావనం ఉంటుంది. ఇక్కడ ఉన్న బాంకే బిహారీ ఆలయం కృష్ణ భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ కృష్ణుణ్ణి చిన్న పిల్లాళ్ళ ఎంతో ప్రేమగా భక్తులు ఆరాధిస్తారట. ఆలయంలో జరిగే పూజలు, భజనలు, పండుగల సమయంలో ఉండే వాతావరణం ఖచ్చితంగా అందరు చూడాల్సిందేనట. అయితే తరువాత మరి ఇంకొక గుడి ఎక్కడుంది అనంటే ద్వారక, ఓకే, ద్వారకాధీశ్ ఆలయం అనేది కూడా ఇంకా ప్రసిద్ధ ఆలయం అంట. ఇక గుజరాత్లోని ద్వారక కృష్ణుడు తన రాజ్యాన్ని ఇక్కడే స్థాపించాడని పురాణాల్లో చెబుతాయి. ఇక్కడ ఉన్న ద్వారకాధీశ్ ఆలయం చాలా ప్రసిద్ధి. ఆలయం నిర్మాణం, ఎత్తైన శిఖరం, సముద్రానికి దగ్గరగా ఉండటం ప్రత్యేక ఆకర్షణలు. ద్వారక వెళ్ళినప్పుడు ఆలయంతో పాటు ద్వారక బీచ్, బేట్ ద్వారక లాంటి ప్రదేశాలని కూడా చూడొచ్చంట. ఓకే, సో ఇంకా కృష్ణుడి ప్రసిద్ధ ఆలయాల గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాము ఇంకా చక్కటి పాటల తర్వాత. స్టే ట్యూన్డ్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము ప్రసిద్ధ కృష్ణుడి ఆలయాల గురించి ఇన్ ఇన్క్రెడిబుల్ ఇండియా. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఆలయం వచ్చేసి పూరి జగన్నాథ్ ఆలయం అన్నమాట. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం కూడా కృష్ణుడితో ప్రత్యేకంగా అనుబంధం ఉన్న ఆలయమే. ఇక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను దర్శించుకోవచ్చు. ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ఉండే ఇంకొక ప్రసిద్ధమైన ఆలయం ఏమిటి అంటే ఉడిపి శ్రీకృష్ణ ఆలయం. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం కూడా చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ కృష్ణుడి విగ్రహాన్ని ఒక కిటికీ లాంటి కనకన కింది ద్వారా దర్శించుకోవడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. ఆలయంతో పాటు ఉడిపిలోని ప్రసిద్ధ యూనో మనకి అంటే బీచెస్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటే లొకేషన్ కావచ్చు, యూనో అట్మాస్ఫియర్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఉడిపిలో. సో ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన కృష్ణుడి ఫేమస్ ఆలయం వచ్చేసి బృందావనంలో ఇస్కాన్ ఆలయం కూడా. బృందావనంలో ఉన్న ఇస్కాన్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఎప్పుడూ కృష్ణనామస్మరణ, భజనలు, కీర్తనలు వినిపిస్తూ ఉంటాయి. ఆలయ వాతావరణం ప్రశాంతంగా భక్తితో నిండిపోయి ఉంటుంది. ఇంకా ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 4:54 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం అండ్ వీఆర్ ఇన్ ఇన్క్రెడిబుల్ ఇండియా. మరి ఇండియాలోనే ఇన్క్రెడిబుల్ టెంపుల్స్, కృష్ణుడి టెంపుల్స్ గురించి మనం చూసాం అనమాట. దోస్ ఆర్ ఫేమస్ అండ్ యూనో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మోస్ట్ ఫేమస్ ఇన్ ఆర్ ఇండియా అనమాట. సో అయితే చివరిగా, కృష్ణుడి ఆలయాలంటే కేవలం పూజ చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, వాటితో ఎన్నో కథలు, పురాణాలు, చరిత్ర, మన సంస్కృతి ముడిపడి ఉన్నాయి. అందుకే కృష్ణ భక్తులకే కాదు, మన చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతను తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్రదేశాలను ఒక్కసారైనా సందర్శించుకోవాల్సి ఉంటుంది. సో ఎస్, దట్స్ ఇట్ అబౌట్ ద టెంపుల్స్ అండ్ ఇన్క్రెడిబుల్ ప్లేసెస్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ టుడే. అండ్ ఎస్, కీప్ లిస్నింగ్. ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత హెడ్లైన్స్ వస్తాయి, ఎఫ్ఎం రెయిన్బో హెడ్లైన్స్ వస్తాయి. సో స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాజకీయ విమర్శలు చేయడం కాకుండా ప్రభుత్వం పనితీరు, సాధించిన విజయాలపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా మంతూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పనులను పరిశీలించారు. మంత్రి పదవి నుంచి భద్రపైన కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగుతానని చెప్పినట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి బీడీఎస్ కోర్సులో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ప్రవేశాల కోసం తొలి విడత కౌన్సిలింగ్కు కాళ్ళూజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటల నుంచి సెప్టెంబర్ 6 సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. స్టాఫ్ నర్స్ ఊకే శిరీష హత్య ఘటనపై నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాని నేపథ్యంలో ఈ నెల 6 బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఎర్రవల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతారు. హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం మాదాపూర్లోని హోటల్ గ్రాండ్ కసానీలో జరిగింది. హైదరాబాద్లోని జలసౌధాలో కేఆర్ఎంపీ 3 సభ్యుల కమిటీ సమావేశం నిర్వహించారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, అలాగే 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ప్రధానంగా చర్చించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. 5:15 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ మనము తాజా ట్యూన్స్లో ఉన్నాము. ది లేటెస్ట్ మూవీ సాంగ్స్ అన్నీ కూడా మనం వినొచ్చు. అండ్ ఎస్, మనం సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాము. అండ్ ఎస్, ఇరుముడి సినిమా గురించి వస్తానమాట. నేను కూడా చూశాను, చాలా బాగుంది, టేకింగ్ బాగుంది, దేవుడి కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేయడం బాగుంది. కానీ ఒకటి నచ్చలేదు నాకు. ఓకే, ఏమిటి అనంటే, సి ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు ఉంటే వాళ్ళ పేరెంట్సే ప్రొటెక్ట్ చేయాలి, అమ్మాయిలు ఉంటే ఫాదర్ ఇలాగే ఉండాలి అని చెప్పి ఆ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. అమ్మాయిల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేలాగా మనం పెంచాలి అనేది ఈ రోజుల్లో కాన్సెప్ట్ ఉండాలి అనేది ఉంటే బాగుండేది. అండ్ సెకండ్ థింగ్, ఏది జరిగినా నాన్నకి చెప్పాలి అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. కానీ అలా చెప్పడం వల్లే ఆ అమ్మాయి చనిపోయింది అనేది చూపించడం అస్సలు బాగాలేదు, అస్సలు నచ్చలేదు నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎస్ నిజం మాట్లాడాలి, ఖచ్చితంగా ఏం జరిగినా నాన్నకి చెప్పాలి, ఇవన్నీ టాపిక్స్ ఎంత బాగున్నాయో. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు, మనం ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా మన మాటల్ని మనం మార్చుకొని మనం అందులోకి వెళ్ళి బయటపడగలిగేటువంటి తెలివిని మనం ఎలా అలవర్చుకోవాలి అనే దాన్ని మనం పిల్లలకి ఫస్ట్ నుంచి చెప్పాలి. అంటే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సి మనం ప్రతిసారి నీతిగానే ఉండాలి, నిజాయితీగానే ఉండాలి.

ఉండాలి, నిజమే చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి కంపల్సరీగా. కానీ వెన్ సిచ్యువేషన్ డిమాండ్స్, ఓకే, ఆ సిచ్యువేషన్ నుంచి ఆ టైంకి తప్పించుకోవడానికి మనము చిన్న చిన్న అబద్ధాలు కావచ్చు, లేకపోతే దాంట్లోంచి తప్పించుకునేటువంటి టాక్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి అండ్ ఖచ్చితంగా పిల్లలకి అవి నేర్పించాలి. బికాస్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ నాట్ అబౌట్ ట్రూత్, లేకపోతే నిజంగా నిజాయితీ కోసమే ప్రతి సిచ్యువేషన్ ఉండదు. సమ్ సిచ్యువేషన్స్ డిమాండ్ యువర్ బ్రెయిన్ టాక్టిక్స్ అనమాట. ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడమే ఆ టైంలో మనకి ముఖ్యం. ఆ తర్వాత ఏదైనా చేసుకోవచ్చు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ థాట్ మేబీ ఈ 2026లో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఎవ్రీ పర్సన్ ఆర్ ఎవ్రీ చైల్డ్ షుడ్ లెర్న్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్ అనేది నాకు అనిపించింది. అదర్ దెన్ దట్ ఆల్ ద బ్యూటిఫుల్ లవ్ కావచ్చు, దేవుడి ఆస్పెక్ట్ కావచ్చు, పాటలు కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. సో ఎస్, మొత్తానికి అయితే టీఎఫ్ఐకి ఇంకొక మంచి హిట్ అయితే వచ్చింది. సో ఎస్, విల్ టాక్ మోర్ ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత. సో స్టే ట్యూన్డ్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 5:38 దాటి 49 సెకండ్స్ అవుతుంది స్టూడియో క్లాక్లో, అండ్ మన నెక్స్ట్ ఆర్జే కూడా వచ్చి రెడీగా వెయిట్ చేస్తున్నారు మీ అందరి కోసం. సో నా షో టైం అయితే అయిపోయింది. హోప్ వీ ఆల్ హ్యాడ్ బ్యూటిఫుల్ టాక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ టుడే. సో మళ్ళీ అందరికీ ఇంకొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, అండ్ yes, this is RJ Jyotirmayi signing off officially. Stay tuned.

ఇప్పుడు ఆకాశవాణిలో ఇది మన చట్టం కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి శిల్పవల్లి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ అంశం గురించి ఖైరతాబాద్ డీసీపీ శ్రీమతి కె శిల్పవల్లి ఐపీఎస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శిల్పవల్లి గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్, డీప్ ఫేక్ ఫ్రాడ్స్ ని దృష్టిలో ఉంచుకుని మహిళలైనా సగటు భారతీయులు ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు?
1: ఈ రోజుల్లో మీరు చూస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆర్ సోషల్ స్టేటస్, అందరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్ ఉంటుంది. నెట్ అనేది, ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే దాన్ని ఎట్లా వాడాలి? సైబర్ హైజీన్ అంటాము, పాస్వర్డ్స్ కానీ,
0: క్లీన్ యూసేజ్,
1: ఎస్, సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేవి తెలియకుండానే మనం టెక్నాలజీని వాడుతున్నాము. సో మొదటగా ఒక టెక్నాలజీ యూజ్ చేసే ముందు దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియాలి. సరే, ఇంతమంది మీద, ఇంత పాపులేషన్తో, లేకపోతే ఇంత కామన్గా విరివిగా ఉపయోగంలోకి వచ్చేసినటువంటి టెక్నాలజీ, విచ్ ఇస్ మొబైల్ టెక్నాలజీతో, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, వీటితో అందరికీ అది చేరకపోవచ్చు, కానీ అది మన డ్యూటీ.

0: బిఫోర్ యూజింగ్ సమ్ టెక్నాలజీ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు నో.
1: లెర్న్
0: ఒక సోషల్ మీడియా పేజ్, ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మైనర్ ఉండకూడదు, లేకపోతే దానికి ఒక ఫోటో దాన్ని డీపీగా పెట్టుకోవాలనుకున్నప్పుడు దాన్ని సెక్యూర్గా ఎట్లా చేసుకోవాలి, 2-స్టెప్ అథెంటికేషన్, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ బిల్ట్ ఇన్ ఉంటున్నాయి. అట్లానే మనం స్వతహాగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా ఉంటున్నాయి. దానిని మనం తెలుసుకొని మీరు వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా, గవర్నమెంట్ మన సైబర్ దోస్త్ అని కానీ, ఐఫోర్సీ వాళ్ళు కానీ, మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు, దెన్ బ్యాంక్స్, తర్వాత పోలీస్ వాళ్ళు, వీళ్ళందరూ ఎన్నో రకాలైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. పేపర్లో న్యూస్ చూస్తున్నాము, టీవీల్లో న్యూస్ చూస్తున్నాము, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఒక క్రైమ్ అవుతోంది, సైబర్ క్రైమ్ అవుతోంది అనేది, ఇటువంటివన్నీ చూస్తూ వదిలేకుండా ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది, అంటే చాలా మందికి ఎట్లా ఉంటుందంటే మన వరకు వచ్చేంత వరకు కానీ ఆ నొప్పి తెలీదు అంటారు. సో ఇది నాకు అవ్వదులే, నేను అలర్ట్ గా ఉంటానులే, ఆ మాత్రం తెలీదా నాకు, ఇటువంటి ఒక కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్. మనం అవతలాలనుకుంటే ఆ మాత్రం తెలీదా నీకు, ఎట్లా ఎట్లా మోసపోయేవో
1: అంటాం,
0: పోతామేమో. సో అది మనం ఆలోచించుకొని, దిస్ టెక్నాలజీ ఇస్ సో యూనివర్సల్, ఇస్ సో అంబివలెంట్ దాట్ ఎవరికి ఎక్కడన్నా ఏమన్నా జరగవచ్చు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్ కి కూడా హ్యాక్ అవ్వచ్చు, వాడికి ఏం అవతల ఉన్నది ఎవరో తెలియదు కదా, తెలిసి కూడా చేయొచ్చు. సో మనం, మన చేతిలో ఉన్న ప్రికాషనరీ ఆర్ సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి అనేది, రైట్ ఫ్రమ్ డౌన్లోడింగ్ ది యాప్ ఆర్ ఈవెన్ మొబైల్ కి సంబంధించిన పాస్కోడ్, సెక్యూరిటీ, ఇవన్నీ కూడాను ఎట్లా మనం సెక్యూర్ చేసుకుంటున్నాం అనేది తెలుసుకొని, త్రూవే ఎక్కడ తెలుసుకుంటామంటే ఉంటున్నాయి, ఫోన్లో ఉంటున్నాయి, బుక్లెట్స్లో ఉంటున్నాయి, డౌన్లోడ్స్ అప్పుడు ఉంటున్నాయి, నెట్లోకి వెళ్తే చెప్తారు, ఇవన్నీ చూసుకొని అమలు పరుచుకుంటే దోస్ ఆర్ ఆల్ ఇనఫ్ కైండ్ సైబర్ హైజీన్ థింగ్స్ దట్ వీ టేక్.
1: జాగ్రత్తగా ఉన్న తొందరపాటు వల్ల, ఆవేశం వల్ల అందులో ఇరుక్కుపోయారు, బీట్ డిజిటల్ అరెస్ట్ ఆర్ డీప్ ఫేక్ ఫ్రాడ్ అనుకోండి, ఎంత ఎర్లీగా రిపోర్ట్ చేయాలి అంటారు కదా, ద ఎర్లీ యూ రిపోర్ట్ ద బెటర్ యూ గెట్ బెనిఫిట్స్ అనేది. ఆ రిపోర్టింగ్ పరంగా సగటు భారతీయులు చేస్తున్న తప్పులు కావచ్చు, రిపోర్టింగ్ ఎలా చేస్తే మంచిది అంటారు?
0: ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎప్పుడైతే సైబర్ క్రైమ్ లో అయిందో ఎంత క్విక్ గా అది రియలైజ్ అయ్యి రిపోర్ట్ చేస్తే అంత బెటర్ మనకి. ఎలా అయితే మనం రోడ్ యాక్సిడెంట్స్ లో గోల్డెన్ ఆర్ అంటామో ప్రాణం నిలబెట్టడానికి, సిమిలర్లీ సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయినప్పుడు ఎంత క్విక్ గా 1930 అనే నంబర్ కి కాల్ చేయడము, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో రిపోర్ట్ చేస్తే కనుక, ఏదైతే అమౌంట్ మన అకౌంట్స్ నుంచి ఫ్రాడ్స్టర్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుందో ఈ ప్రాసెస్ లో ఉండగానే హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చూస్తారు ఫస్ట్ లెవెల్లోనా సెకండ్ లెవెల్లో ఎక్కడుందో చూసి దాన్ని ఇమీడియట్ గా హోల్డ్ చేస్తారు. సో దాట్ వే మనకి అట్లీస్ట్ అమౌంట్ ఫ్రాడ్స్టర్ చేతుల్లోకి వెళ్లకుండా హోల్డ్ అవుతుంది, దాన్ని మనము త్రూ కోర్ట్ దాన్ని తిరిగి
1: పొందే అవకాశం ఉంది.
0: Yes.
1: సో మీరు అన్నట్టు ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఫైనాన్షియల్ డిజిటల్ అరెస్ట్ అయితే ఒక రకం, ఇదే టెక్నాలజీలో ఆన్లైన్ హెరాస్మెంట్స్, సైబర్ బుల్లింగ్, ఎస్పెషల్లీ అగెన్స్ ఉమెన్ జరుగుతున్న తరుణాల్లో, ఇటు ఫ్యామిలీ పరంగా ఒక గర్ల్ బీట్ మైనర్ ఆర్ మేజర్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల రిపోర్ట్ చేయడానికి భయపడచ్చు.
0: దీస్ డేస్ మనం ఏది చేసినా ఆర్ లైఫ్ అండ్ ఆల్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ ఆల్ పబ్లిక్, మనమే పెట్టుకుంటున్నాం అన్ని పబ్లిక్ ఆర్ సైబర్ స్పేస్ లో. సో ఏం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము, ఎటువంటి మన పిక్చర్స్ ఆర్ వీడియోస్ షేర్ చేస్తున్నాము, షేర్ చేయకపోయినా దే ఆర్ ఆల్ స్టోర్డ్ ఇన్ సంబడీస్ మెమరీస్. ఎస్. సో అటువంటి స్కోప్ ఇప్పుడు మీరు చూస్తే షీటీన్స్ కి వచ్చే చాలా మటుకు వస్తున్న కంప్లైంట్స్, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉన్నప్పుడు, ఫ్రెండ్ ఇన్ అ సెన్స్ మేబీ దే ఆర్ ఇన్ అ రిలేషన్, వెన్ ఆల్ ద టర్మ్స్ వర్ గుడ్, ఆ టైంలో కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఇంటిమేట్ ఇమేజెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇమేజెస్, వీడియోస్, మెసేజెస్ ఇవన్నీ కూడాను, ఇప్పుడు ఏదైనా ఇఫ్ షీ వాంట్స్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ ఇన్ దట్ రిలేషన్, ఇప్పుడు వాళ్ళు అవన్నీ షో పెట్టి ఆమెని బెదిరించడము, సోషల్ మీడియాలో పెడతామని చెప్పడము, అలానే వాళ్ళ కాంటాక్ట్స్ అందరికి పంపించడము, వాటిని మార్ఫ్ చేసి మళ్ళీ పంపించడము, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడము, దట్ ఈస్ అ ఇమెన్స్ ట్రామా ఫర్ ఎనీ గర్ల్ అండ్ దేర్ ఫ్యామిలీ ఆల్సో. సో మనము ముఖ్యంగా అమ్మాయిలు వెన్ దే ఆర్ షేరింగ్ దేర్ ఇమేజెస్ ఆర్ రికార్డింగ్ దేర్ యాక్ట్స్, ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అవి, ఎవరి దగ్గర ఉంటున్నాయి అవి, ఎట్లాంటివి షేర్ చేస్తున్నామనే అవేర్నెస్ తో లేకపోతే గనక, దే విల్ డెఫినెట్లీ ఎండ్ అప్ సమ్ డే ఇన్ రాంగ్ హ్యాండ్స్. మోర్ ఓవర్ మీకు ఎంత నమ్మకం ఉన్న మనిషి అయినా, ఇట్ ఈస్ ఆల్ స్టోర్డ్ సమ్వేర్ ఎల్స్, ఈవెన్ ఇఫ్ నాట్ దిస్ సేమ్ పర్సన్, సంబడి ఎల్స్ ఆల్సో కెన్ యూజ్ దెమ్. అదర్వైజ్ ఈవెన్ అ నార్మల్ డీసెంట్ పిక్చర్ పుట్ ఆన్ సోషల్ మీడియా కెన్ ఆల్సో బి యూస్డ్ అండ్ మార్ఫ్డ్ అండ్ ఆల్. అట్లానే పెట్టడమే

0: అనేయాలా అంటే అని కాదు, ఇట్ ఈస్ అప్ టు యూ. యు ఆర్ టేకింగ్ ద రిస్క్. నువ్వు సెక్యూరిటీ మెజర్స్ అన్ని వాడుతున్నావా, నీ ప్రైవేట్ అకౌంట్ పెట్టుకున్నావా, షేర్ చేసేవి సెక్యూర్ మోడ్లో పెట్టుకున్నావా, ఇవన్నీ చూసుకుంటే సరే. అయినా కూడా అవి ఏం అవసరం లేదు, నేను పబ్లిక్గా పెట్టుకుంటున్నాను సోషల్ మీడియాలో ఫర్ లైక్స్ ఆర్ వాట్ ఎవర్ షేర్స్ ఇటువంటి వాటి కోసం పెట్టుకుంటున్నాను అంటే యూ ఆల్సో హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అట్లా అని చెప్పి తప్పదా మేము కాన్సిక్వెన్సెస్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చేయొచ్చా అనేది కూడా కాదు. జస్ట్ బికాస్ దే ఆర్ ఓపెనింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ దేర్ రైట్ టు ఎక్స్ప్రెస్, వాళ్ళు షేర్ చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు, బట్ దాన్ని ఎంతవరకు హౌ దే ఆర్ ది అదర్ పర్సన్ ది ఫ్రాడ్స్టర్ ఆర్ ది ఆన్లైన్ స్టాకర్స్ వీళ్ళందరూ ఉంటారు, హౌ దే ఆర్ యూజింగ్ అనేది దానికి సంబంధించి చట్టం ఉంది మనకి ఐటీ యాక్ట్ ప్రకారము. వీ కెన్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఒక్కోసారి ఒక నార్మల్ ఫోటోకి సంబంధించి కూడా, ఇప్పుడు ఏదైనా డ్రెస్సింగ్ అనో లేకపోతే సమ్ ఎట్లా ఉన్నప్పుడు పెట్టిన ఫొటోస్కే కాదు, నార్మల్ వాటికి కూడా
1: బుల్లింగ్ జరుగుతుంది.
0: బుల్లింగ్ జరుగుతుంది, మీరు నల్లగా ఉన్నారు, లావుగా ఉన్నారు అని ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఇట్ ఈస్ నాట్ దట్ వీళ్ళు చేయకూడదు అని వీళ్ళు పెట్టకూడదు అనేది మనం ఆపడానికి లేదు. ఇట్ ఈస్ దేర్ రైట్ టు ఎక్స్ప్రెస్, బట్ వాట్ ఈస్ ది హౌ వీఆర్ డీలింగ్ విత్ దోస్ హు ఆర్ యూజింగ్ దీస్ అనేది ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ ది ఐటీ యాక్ట్, వీ ఆల్సో హ్యావ్ నాన్ కన్సెన్షువల్ ఇంటిమేట్ ఇమేజ్ అనేది ఒకటి ఆర్గనైజేషన్ ఉంది. దానిలో కనుక మనము ఈ మన ఇమేజ్ అప్లోడ్ చేస్తే యూ గెట్ అ హ్యాష్ వాల్యూ జనరేటెడ్ ఫర్ దాట్. సో అది హ్యాష్ వాల్యూ జనరేట్ చేసి మనం ఒకవేళ ఇఫ్ యూ వాంట్ సర్చ్ త్రూ అవుట్ ది ప్లాట్ఫామ్స్ టు విచ్ దోస్ ప్లాట్ఫామ్స్ ఓన్లీ ఎక్కడెక్కడ షేర్ అయ్యాయని తెలిసి అవి డిలీట్ చేస్తుంది. సో దాట్ అది మనకి బయట కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ కాల్డ్ స్టాప్ NCII.
1: టెక్నాలజీతో పాటు బ్రతకాల్సిందే, టెక్నాలజీతో తీసుకెళ్తూ ముందుకెళ్లాల్సిందే. అయితే ఇటు పేరెంట్స్ కూడా ఈ మధ్య ఇదొక డిలమా టైప్ సిచ్యువేషన్ అయిపోయింది సమాజంలో. పూర్తిగా టెక్నాలజీని దూరం చేస్తూ పిల్లల్ని పెంచలేము, అలా చెప్పి టెక్నాలజీలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ముందుకెళ్ళమలేము కన్సిడరింగ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ పేరెంట్స్ రోల్, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు రేజింగ్ ఎ గర్ల్ చైల్డ్?
0: విచ్ ఎవర్ చైల్డ్, ఐ ఫీల్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రేజింగ్ దెమ్ అప్. ద సేమ్ వాల్యూస్, సేమ్ స్ట్రెంగ్స్, సేమ్ సెన్సిటివిటీస్ ఆర్ సెన్సిబిలిటీస్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ టు బోత్ జెండర్స్. మేబీ విల్ హ్యావ్ టు టీచ్ బిట్ డిఫరెంట్లీ ఫర్ బాయ్స్ అండ్ డిఫరెంట్లీ ఫర్ గర్ల్స్. విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ, ముందు మనము మనుషులుగా ఎట్లా ఉండాలో నేర్పిన తర్వాత టెక్నాలజీ ఎట్లా వాడాలో నేర్పిస్తే బాగుంటుంది. హౌ వీ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్, హౌ వీ షేర్ విత్ అదర్స్, హౌ డు వీ కేర్ అబౌట్ అదర్ బీయింగ్స్, రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయడము, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడము, ఇటువంటి ఇమోషనల్ స్ట్రెంగ్స్, మోరల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, కల్చర్, మన భారతదేశం, మన చరిత్ర అవ్వచ్చు, ఇటువంటివన్నీ నేర్పిన తర్వాత టెక్నాలజీ అంటే అఫ్కోర్స్ వెనకబడిపోతారు కదా. రోబోటిక్స్ ఇప్పట్లో 2-3 ఏళ్ళ వాళ్ళే చేస్తున్నారు, ఏఐ చేస్తున్నారు, వెనకబడిపోతారు కదా అంటే నో. యూ ఐ ఫీల్ దేర్ షుడ్ బి ఫస్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎంతవరకు వాడచ్చు టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అప్ టు ది ఇండివిజువల్స్. కాబట్టి ఐ ఫీల్ ఇప్పుడు కర్ణాటకలో ఏపీలో పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేశారు అన్నారు. మన దగ్గర కూడా అట్లా చేస్తే బాగుండని అనుకునే వాళ్ళు, మొదటి వర్సలో ఉంటాను నేను, బికాజ్ వాళ్ళకి ఆ ఏజ్కి అవసరం లేదు. అండ్ ద ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ అ బ్రెయిన్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్ ఈస్ వీ కాంట్ ఇమాజిన్ ది డామేజ్ దట్ ఇట్ విల్ డూ.
1: మేడం, హైదరాబాద్ సిటీ పోలీస్ విషయానికి వస్తే మార్గదర్శక్ ద్వారా సీమిత్ర యాప్ కానీ, హాక్ ఐ కానీ, సైబరాబాద్ స్టార్ట్ చేసిన సంఘమిత్ర ద్వారా కానీ చాలా మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ కమింగ్ టు ద క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ గానీ ఇలాంటి సైబర్ క్రైమ్స్ విషయంలో సంఘమిత్ర రోల్ గురించి వివరిస్తారా?
0: సైబరాబాద్ పోలీస్ అండ్ SCSC వాళ్ళు కలిసి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది సంఘమిత్ర అని చెప్పి. మార్గదర్శక్ ఎట్లా అయితే ఆర్గనైజేషన్స్ లో వాలంటీర్స్ గా ముందుకొస్తారో, కమ్యూనిటీలో విక్టిమ్స్ కి పోలీస్ కి మధ్య వారధిగా ఉండడానికి సంఘమిత్ర అనేది స్టార్ట్ చేశారు అన్నమాట అక్కడ. సో మనకి సంఘమిత్రలో భాగంగా మన కమ్యూనిటీలో ఉండే పెద్దవాళ్ళు లేదా హౌస్ వైఫ్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ దే స్టిల్ నాట్ వర్కింగ్ బట్ దే వాంట్ టు హెల్ప్ అదర్స్, లేదా ఎనీబడి దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్ ఫర్ దాట్, హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ అనదర్ ఉమెన్
1: వాలంటీర్స్ గా వచ్చి
0: వాళ్ళు, బికాస్ వాళ్ళకి యాక్సెస్ ఇప్పుడు పోలీస్ కి రిపోర్ట్ అయినంత వరకు తెలియదు విషయం, అన్లెస్ వాళ్ళు వెళ్ళి ఫుట్ పాట్రోలింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా వెళ్ళి ఇంటరాక్ట్ అయినప్పుడు తప్ప తెలియదు మనకి. బట్ ఈ సంఘమిత్రులకి మార్గదర్శకులకి ఏంటంటే ఆన్ అ డైలీ బేసిస్ ఎవరన్నా దే కెన్ అబ్జర్వ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ, వాళ్ళు ఏదన్నా సడన్ గా యాక్టివ్ గా ఉండే వాళ్ళు
1: రావడం
0: డల్ అయిపోయారు.

0: లేకపోతే రావడం మానేశారు, లేకపోతే సమ్ దెబ్బలు గమనించారు, ఇటువంటివి డైలీ ఉండేవాళ్ళే కదా చూసేది మన చుట్టుపక్కల వాళ్ళే కదా. సో అట్లా సంఘమిత్ర లాంటి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ సంబంధించి కొంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఇంటరాక్ట్ అవుతూ ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వస్తే ఇది ఇట్లా ఉంది, దీనికి సంబంధించి చట్టపరంగా ఇటువంటి వెసులుబాటు ఆర్ సొల్యూషన్ ఉంది కాబట్టి వీళ్ళని అప్రోచ్ అవుదాము పోలీస్ని అని వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పి పోలీస్ వరకు తీసుకుని రావడం వాళ్ళ పని.
1: బాగుంది మేడం. చివరగా శ్రోతలకి సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉండడానికి మీ సందేశం?
0: ఫర్ ఎనీ వన్ అవేర్నెస్ ఇస్ ద కీ. మీరు పలానా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయొద్దు అని ఇంత అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా, ఇప్పుడు మేము ఏదైనా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ రిపోర్ట్ అయినప్పుడు నేను మా వాళ్ళని అడుగుతాను, మీరు ఈ పర్టికులర్ కాలనీలో అవేర్నెస్ కార్యక్రమం చేశారా అంటే చేశాము అంటారు, లేదా మీ పర్టికులర్ అపార్ట్మెంట్లో చేశారా అంటే చేశాము, ఆయన వచ్చారంట కూడా, అయినా కూడా ఏది వచ్చినప్పుడు ఏదో ఆలోచించులో అట్లా ఆలోచించుకుంటూ అట్లా అయిపోయింది, డౌన్లోడ్ చేసేసారు, ఒకవేళ నిజమేనేమో అనుకుని డౌన్లోడ్ చేశారు. ఏపీలో అనుకుంటా ఒక సీనియర్ సిటిజన్, ఆయనకి డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారు. ఒకసారి గురైనప్పుడు ఆయన బ్యాంక్ కు వెళ్లి ఒక 40-50 lakhs విత్డ్రా చేయడానికి కంగారు పడుతూ వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంక్ మేనేజర్ గమనించి కూర్చోపెట్టి ఇట్లా అవుతుందండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయగలిగారు. రెండోసారి మళ్ళీ వచ్చింది ఆయనకి కాల్ ఒక వారం రోజుల తర్వాతకే, వస్తే మళ్ళీ ఆయన సేమ్ అదే ఏమో ఉంది అట్లనే డిమాండ్ చేస్తున్నారు అనేసరికి ఈసారి బ్యాంకు కు వెళ్ళి అడిగితే మళ్ళీ నన్ను పే చేయనివ్వరు అని చెప్పి ఆయన వేరే మార్గాల ద్వారా మళ్ళీ మొత్తం అమౌంట్ పే చేశాడు
1: సెకండ్ టైం.
0: సో వాట్ ఈస్ ది లెర్నింగ్ దట్ వీఆర్ టేకింగ్ డిస్పైట్ ది అవేర్నెస్ డిస్పైట్ బీయింగ్ కాషన్డ్? సో ఇట్ ఈస్ ఆల్ దే ఆర్ ప్లేయింగ్ విత్ ది సైకాలజీ, భయంలో పెట్టి ఒక కంగారులో పెట్టి చేస్తారు అన్నమాట. సో సరే అవేర్నెస్ అన్నా ఇస్తున్నాము, దాన్నన్నా తెలుసుకొని ఓకే ఇది ఇట్లా జరిగినప్పుడు ఇట్లా ఉండాలి అనేది తెలియాలి. అటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అరే నాకు ఇట్లా అప్పుడు చెప్పారు కదా, సో ఇది మనము దీని భార్యను పడకూడదు, ఇది క్లిక్ చేయకూడదు, ఇది డౌన్లోడ్ చేయకూడదు, ఇది అప్లోడ్ చేయకూడదు అనేది అలర్ట్నెస్ అన్నమాట. సో ఈ అవేర్నెస్ అలర్ట్నెస్ లేకపోతే యూనో పోలీస్ కాన్ బి విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అండ్ కీప్ ఆన్ ప్రొటెక్టింగ్ దెమ్. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఈవెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్.
1: సైబర్ క్రైమ్స్ విషయాల్లో కానీ డిజిటల్ అరెస్ట్ ఆర్ డీప్ ఫేక్ ఫ్రాడ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శిల్పవల్లి గారు చెప్పినట్టు అవేర్నెస్ అండ్ అలర్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మేడం మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం మేడం.
0: థ్యాంక్ యూ. నమస్తే.

ఇప్పటి వరకు ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్ ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి శిల్పవల్లి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

ఎస్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, జెన్జీ విత్ మీ అజయ్ చందన, రెయిన్బోతో మీ జీవితం రంగుల వయం. ఎస్, హాయ్ హాయ్ హాయ్ జెన్జీస్. మన జనరేషన్ అంటేనే స్పీడ్, కొత్త ఆలోచనలు, కొత్త ట్రెండ్స్, మనకంటూ ఒక స్టైల్. సోషల్ మీడియా నుంచి కెరీర్ గోల్స్ వరకు, రిలేషన్షిప్స్ నుంచి ఫ్రెండ్షిప్స్ వరకు, ట్రెండ్స్ నుంచి మన రోజువారీ లైఫ్లో ఎదురయ్యే ఛాలెంజెస్ వరకు, మనకు సంబంధించిన

ప్రతి మ్యాటర్పై ఓపెన్ గా మాట్లాడుకునే షోనే మన జెన్జీ షో. ఇక్కడ బోరింగ్ లెక్చర్స్ ఉండవు, అనవసరమైన గ్యాస్ ఉండదు, ఉండేది ఒకటి ఒకటి, మన మాట, మన ఆలోచన, మన జనరేషన్ వాయిస్. సో అందుకే అందరూ రెడీ అయిపోండి, మీ ఇయర్ ఫోన్స్ ని వాల్యూమ్ పెంచుకోండి. సో ఎందుకంటే ఇది మన వాయిస్ షో, మన షో, మన జెన్జీ షో. సో వెల్కమ్ టు జెన్జీ షో విత్ మీ ఆజ చందన, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఒక సాంగ్స్ వినేసేద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kala Bharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29 నుండి September 7 వరకు. Commissioner Hastakalala Abhirudhi Shaka, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
0: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
0: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
0: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో,
0: రీడ్ విత్ రెయిన్బో.

0: FM Rainbow 101.9.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, ఈ మధ్య మనం నిజంగా బిజీగా ఉంటున్నామా లేక బిజీగా కనిపించడంలోనే బిజీగా ఉన్నామా అని కొంచెం డౌట్ వస్తుందిలేండి అప్పుడప్పుడు. ఎందుకంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి పక్కన ఫోన్, ఇంకో ట్యాబ్లో యూట్యూబ్, మధ్యలో ఒక కాఫీ, చూసే వాళ్ళకి మాత్రం చాలా వర్క్ ఉంది అనిపించాలనుకోండి. అఫ్కోర్స్, కొన్నిసార్లు మనకి పని కంటే నేను బిజీగా ఉన్నాను అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అయితే జెన్జిస్కి ఒక విషయం మాత్రం బాగా తెలుసు, ప్రతి మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి మన టైం కూడా ఇంపార్టెంటే అనేసి. అది జెన్జిస్ అంటే. అంటే ఎదుటి వాళ్ళ మొహమాటాని కోసము కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, ఆర్ ఎల్స్ ఎదుటి వాళ్ళ మెప్పు కోసము మనకి ఇష్టం లేకపోయినా చాలాసేపు వాళ్ళతోనే ఉండాలి అనే దాన్ని కట్ చేస్తున్నాము. అది నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే అనవసరంగా వాళ్ళతో కన్వర్జేషన్స్ ఎక్కువ పెట్టేసి ఇంకా వాళ్ళ దృష్టిలో మనము నెగిటివ్ అవ్వడం కంటే కొన్ని కొన్నిసార్లు అవాయిడ్ చేయడమే చాలా మంచిది అనిపిస్తుంది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సండే అంటే ఒకప్పుడు ఫుల్ రెస్ట్, ఇప్పుడు మాత్రం సండే రీసెట్ డే అంటాం. రూమ్ క్లీన్ చేయాలి, వార్డ్రోబ్ అరేంజ్ చేయాలి, స్కిన్ కేర్, మీల్ ప్రెప్, నెక్స్ట్ వీక్కి ప్లానింగ్, వర్కౌట్, ఇవన్నీ చేసి సండే నైట్కి మనమే టైర్డ్ అయిపోతాం. అసలు రీసెట్ అంటే కొంచెం ఏమీ పని చేయకుండా ఉండడం కూడా కదా. కాబట్టి ఈ సండే నా లైఫ్ మొత్తం మార్చేస్తా అనే టార్గెట్ పెట్టుకోకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండటం కూడా రీసెట్లో భాగమే అని అర్థం చేసుకుందాం. ఎస్, అంటే వీక్ అంతా కూడా మనం ఏమనుకుంటాము, బాగా కొంచెం సండేకి తోసేస్తుంటాం కదా టాస్కులన్నిటినీ. అలా కాకుండా వీక్ అంతా కూడా చిన్న చిన్న టాస్క్ చేసుకుంటూ ఉంటుంటే వీకెండ్ మనకి రెస్ట్ టైం దొరుకుతుంది. ఆ రెస్ట్ టైం చాలా ఇంపార్టెంట్ మనకి, మన బాడీకి, మైండ్కి. ఆ రెస్ట్ ఇస్తేనే నెక్స్ట్ వీక్ అంతా కూడా మనకి పీస్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా సండే రోజు కూడా మనం ఒక 100 టాస్క్ చేస్తూ ఉంటే మనకప్పుడు లైఫ్ అంటే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో గివ్ యువర్స్ టైం, లైక్ లీజర్ టైం ఇవ్వండి మీకోసం మీరు, మీ మైండ్కి, మీ బాడీకి. సో అలా ఇవ్వడం వల్ల నిజంగా ఎనర్జెటిక్గా ఉంటాం. ఎస్, ఏమంటారు జెన్జీ? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

హైదరాబాద్స్ హార్ట్ బీట్, సికింద్రాబాద్స్ వైబ్, ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఎంటర్‌టైన్‌మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్. మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో. సో whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

యూట్యూబ్లో హౌ టు ఎడిట్ వన్ రీల్ అంటే మనకి కావాల్సిందే రీల్స్ కదా. లైఫ్లో రీల్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంది కదా. సో హౌ టు ఎడిట్ ఎ రీల్ అని సెర్చ్ చేస్తాం, ఒక వీడియో చూస్తాం, అక్కడ ఇంకో టెక్నిక్ చెప్తారు, దానికోసం ఇంకో వీడియో. అలా చూస్తూ చూస్తూ బెస్ట్ ఎడిటింగ్ యాప్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. చివరికి మన దగ్గర ఎన్నో చాలా వీడియోస్ ఉండిపోతాయి. సపోజ్ ఒక 800 700 అలా సేవ్డ్ రీల్స్ ఉంటాయి, కానీ ఒక్క రీల్ కూడా ఎడిట్ చేసి ఉండవు. అయినా జెన్జీస్కి లెర్నింగ్ కోసం క్లాస్ రూమ్ ఒక్కటే ఆప్షన్ కాదు. ఏ స్కిల్ కావాలన్నా ఆన్లైన్లో నేర్చుకునే ఛాన్స్ ఉంది. ప్రాబ్లమ్ లెర్నింగ్లో కాదు, సేవ్ ఫర్ లేటర్ నుంచి యాక్చువల్ డూయింగ్ ఇట్లోకి వెళ్ళడంలో. అంటే అన్నీ సేవ్ చేస్తూనే ఉంటాం, కానీ యాక్షన్ ఎప్పుడు? ఎస్ సెన్సీస్, ఎస్ వీ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ అస్. యాక్షన్, యాక్షన్ ఇంపార్టెంట్ కదా. ఎస్, ఇక్కడ నుంచి సేవ్ చేసుకోవడమే కాకుండా యాక్షన్లోకి దిగడం నేర్చుకుందాం. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. జెన్జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ విత్ మీ ఆజీ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్,

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: FM Rainbow 101.9.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, ఎన్జీ విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయ. ఎస్, డైలులు కొంచెం ఉంటే క్యూట్, ఎక్కువైతే డేంజరస్. నేను ఈరోజు ఎర్లీగా పడుకుంటా అని అనుకుంటా. అదే అర్ధరాత్రి మళ్ళీ 1:30కి రీల్స్ చూస్తూనే ఉంటాం. రేపటి నుంచి హెల్దీ ఫుడ్ పక్క. కానీ రేపు మనకు వచ్చిన బిర్యానీ ప్యాకెట్ని చూసి అబ్బా ఈ ఒక్కరోజు అయితే నేను తినేస్తా అనుకుంటాం. అలా ప్రతీది మనల్ని మనం కన్విన్స్ చేసుకోవడం, ఇది మనకు అలవాటు అయిపోయింది. ఇదే మన జెన్జీ డేలులు లైఫ్. కానీ సమ్టైమ్స్ ఈ లిటిల్ ఇమాజినేషన్ మనల్ని హ్యాపీగానే ఉంచుతుంది. డ్రీమ్ బిగ్, అప్పుడే మనం కొంచెం సాధించడానికి ఏదైనా ఉంటుంది. అప్పుడే ఇదిలే ఈరోజు ఇది చేసేసాం అని అనుకుంటే కష్టం, అక్కడే ఉండిపోతున్నాం. చాలా వరకు మన దగ్గర ఆ స్ట్రెంగ్త్, స్టామినా ఉన్నా కూడా అక్కడే ఆగిపోతున్నాం బికాజ్ ఆఫ్ దిస్ డేలులు. ఎస్, అలారం పెట్టుకున్న వెంటనే పెట్టుకొని లేస్తా అని అనుకోవడం కాదు, లేవడం ఇస్ ఇంపార్టెంట్. అది మన డైలీని చూసుకోవాల్సిన పద్ధతి అనమాట. ఎస్, జెన్జీ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. జెన్జీ విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

హైదరాబాద్, ఎ సిటీ దట్ నెవర్ స్టాప్స్ సర్ప్రైజింగ్ us. హైదరాబాద్ వేక్స్ అప్ విత్ ఎ న్యూ స్టోరీ ఎవ్రీ డే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టే కనెక్టెడ్ టు ద రియల్ హార్ట్ బీట్ ఆఫ్ ద సిటీ, దెన్ దేర్స్ ఓన్లీ వన్ ప్లేస్ టు బి, వైబ్రెంట్ హైదరాబాద్, your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad, every day at 8 a.m. only on Rainbow FM 101.9.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్సీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, క్వైట్ క్విట్టింగ్ అనే వర్డ్ ఈ మధ్య చాలా వింటున్నాం కదా. కానీ పేరు వింటే

జాబ్ క్వైట్లీ క్విట్ చేయడం అని అనిపిస్తుందా? కాదు, యాక్చువల్లీ క్వైట్ క్విట్టింగ్ అంటే జాబ్ వదిలేయడం కాదు, జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న పని చేయడం. కానీ అవసరానికి మించిన మన పర్సనల్ టైం, ఎనర్జీ మొత్తం వర్క్కే ఇవ్వకుండా బౌండరీస్ పెట్టుకోవడం. అంటే ఆఫీస్ టైంలో ఫుల్ ఫోకస్, పని అయిపోయిన తర్వాత ఇది రేపు చూసుకుందా అని ల్యాప్టాప్ క్లోజ్ చేయడం. ఎందుకంటే జెన్జీకి శాలరీ ఒక్కటే కాదు, టైం, మెంటల్ స్పేస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్. కానీ ఒక్క చిన్న ట్విస్ట్ ఉంది, క్వైట్ క్విట్టింగ్ పేరుతో పని తప్పించుకోవడం కాదు, వర్క్కి మనం వాల్యూ ఇవ్వాలి, అలాగే మన లైఫ్కి కూడా వాల్యూ ఇవ్వాలి. దట్స్ ద రియల్ బ్యాలెన్స్. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ ఆజ చెందిన రెయిన్బో, తో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఇట్స్ 7 o'clock. సో మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అనువంతా వినేసేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. ఎస్, స్టే ట్యూన్.
1: హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతా. బ్రో, నా ఫోన్ బ్యాటరీ 4% ఉంది. ఛార్జర్ క్యారీ చేయవా? లేదురా, పవర్ బ్యాంక్ అయినా ఉందా?

కూడా లేదు. ఓహో, అందుకేనా ఈ టెన్షన్? టెన్షన్ బ్యాటరీ గురించి కాదురా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వకపోతే బోర్ కొడుతుంది. అబ్బా, మీ జనరేషన్కి ఆక్సిజన్ కన్నా వైఫైయే ఇంపార్టెంట్. అరే, నువ్వు మీ జనరేషన్ అనకరా, నువ్వు కూడా మా ఏజే. డిఫరెన్స్ ఏంటంటే నువ్వు ఒక సెయింట్లా బిహేవ్ చేస్తావు అంతే. సెయింట్ ఏం కాదులేరా, నా స్క్రీన్ టైం చూస్తే నువ్వే షాక్ అవుతావు. అబ్బా, ఎంత ఏంటి నీ స్క్రీన్ టైం? అరౌండ్ 1 అవర్ మేబీ. 1 అవరా? అంతేనా? నేను మార్నింగ్ నోటిఫికేషన్స్ ఓపెన్ చేయడానికే నాకు 1 అవర్ పడుతుంది. అదే రాని ప్రాబ్లం, నోటిఫికేషన్స్ని నువ్వు మేనేజ్ చేస్తున్నావా లేక నోటిఫికేషన్స్ నిన్ను మేనేజ్ చేస్తున్నాయా? ఫిలాసఫీ స్టార్ట్ చేసావా? అరే అరే, ఫస్ట్ అయితే టీ తాగుదాం రా, తర్వాత చెప్పు. యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫోన్ పక్కన పెట్టేస్తా కానీ ఆటోమేటిక్గా మళ్ళీ తీసేసుకుంటా. దానికి ఒక రీజన్ కూడా ఉండదు. అన్లాక్ చేస్తా, మళ్ళీ క్లోజ్ చేస్తా, మళ్ళీ అన్లాక్ చేస్తా. అది నీ మసిల్ మెమరీ ఏమో, అడిక్షన్ అంటావా? కొంచెం అలాంటిదే అనుకో, ఆల్మోస్ట్ అందరికీ ఉంది అది. వర్స్ట్ పాయింట్ ఏంటో తెలుసా? రీల్స్ చూస్తూ ఉంటానా, 5 మినిట్స్ అనుకుంటా, సడన్లీ 1 అవర్ అయిపోతుంది. దట్స్ అ క్లాసిక్ బ్రో. ఏంటో, దాని తర్వాత గిల్ట్, వర్క్ పెండింగ్ అయిపోతుంది, ఐ స్లీప్ లేట్ బికాస్ ఆఫ్ దాట్, మార్నింగ్ టయర్డ్గా లేస్తా కానీ మళ్ళీ రీల్సే చూస్తా. ఇట్స్ ద సేమ్ సైకిల్ రా. ఒక పని చెయ్యి, అన్ఇన్స్టాల్ చేసే. అన్ఇన్స్టాలా? ఫ్రెండ్స్ మీమ్స్ ఎవరు పంపిస్తారు బ్రో? అసలు ఎప్పుడో 10th క్లాస్ ఫ్రెండ్స్తో ఇప్పుడు కూడా కనెక్ట్ అయి ఉన్నానంటే అది ఓన్లీ రీల్స్ వల్లే. పెద్ద డిస్కషన్, డైలీ చాటింగ్ ఏవి అవసరం ఉండదురా. వాళ్ళతో ఉన్న ఓన్లీ ఒకే ఒక్క కనెక్షన్ రీల్స్ పంపుకోవడం, నవ్వుకోవడం. అంటే అన్ఇన్స్టాల్ సొల్యూషన్ కాదు, యూసేజ్ని చేంజ్ చేయాలి. నీకేం బాబు, నువ్వు ఈజీగా చెప్తావు, ప్రాక్టీస్ చేయడమే కష్టం. చూడు, అందరూ ఫోన్స్ పట్టుకునే ఉంటారు, అందరికీ ఇదే ప్రాబ్లం. లేదా నీ ఒక్కడికే ఉందనుకుంటున్నావా? నీకొకటి చెప్తా చూడు, లాస్ట్ టైం మనకు మూవీకి వెళ్ళాం, గుర్తుందా? అవును, వెళ్ళాం. అరే, ఏం మూవీ ఉండేరా అది. ఇంటర్వెల్ సీన్ అయితే బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది. ఆ డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్, ఆహా సూపర్ అనుకో కదా. కానీ ఇంటర్వెల్ వరకు నువ్వు మూవీ చూడడం కన్నా పాప్కార్న్ల ఫోటోలే ఎక్కువ తీసావు. అంటే అది కంటెంట్ క్రియేట్ చేయాలి కదా బ్రో, అదే స్టోరీ పెట్టాలి, లైక్స్ కొడతారు అందరూ. మనకి ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫాలోయింగ్ ఉందిలే. అరే, మూవీ ఎంజాయ్ చేయాలరా ఫస్ట్. కానీ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీని తర్వాత చూసుకొని మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే ఆ ఫీలింగే వేరు. సరిపోయింది, ఆనెస్ట్గా చెప్పనా, సమ్టైమ్స్ నా లైఫ్ నాకు చాలా బోరింగ్ అనిపిస్తుందిరా. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవ్రీ వన్ ఇస్ ట్రావెలింగ్, ఎవ్రీ వన్ ఇస్ బయింగ్ కార్స్, పీపుల్ ఆర్ గెటింగ్ ప్రమోటెడ్, ఎవ్రీ వన్ ఇస్ హ్యాపీ. కానీ నాకు మాత్రం ఇల్లు ఆఫీస్, ఆఫీస్ ఇల్లు. అరే, నువ్వు కంపేర్ చేసుకోకరా అలా. మనకి సోషల్ మీడియాలో కనిపించేవి ఎంతవరకు నిజమో కాదో తెలీదు. కానీ ఎలా అవాయిడ్ చేయాలి? ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంతే. నేను నిన్నొక క్వశ్చన్ అడుగుతా, నువ్వు వెకేషన్కి వెళ్ళినప్పుడు ఎంటైర్ ట్రిప్లో నీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్టా? ఏముంది, ఆ బీచ్లో సన్సెట్, ఫ్రెండ్స్తో కబుర్లు, జోకులు, ఇవేగా? మరి ఫీడ్లో పోస్ట్ చేస్తున్న ఫోటో నీ హ్యాపీయెస్ట్ మూమెంటా లేక ఆ యాక్చువల్ ఈవినింగా? యాక్చువల్ ఈవినింగే ఆబ్వియస్లీ. అదే ఆన్సర్. మెమరీ ఇస్ ఒరిజినల్, యువర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇస్ జస్ట్ అ కాపీ. మనం కాపీని కంపేర్ చేస్తున్నాం, అండ్ కంపారిజన్ ఇట్ కిల్స్ జాయ్. అవునరా, నిజమే. మన స్టోరీలో పెట్టే పిక్చర్స్ చాలా సూపర్గా అనిపిస్తాయి, కానీ రూమ్స్ కోసం మనం పడిన కష్టాలు, బాత్రూమ్స్ దొరకకపోవడం, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ ఎవ్వరూ చూపించరు. ఇది బాగా హిట్ అయింది. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీవన్ అప్లోడ్స్ ఓన్లీ ద హైలైట్స్. నోబడి అప్లోడ్స్ ద కన్ఫ్యూజన్, ద రిజెక్షన్. నోబడి అప్లోడ్స్ యునో దెమ్ క్రయింగ్ అట్ 2 AM. ట్రూ, నేను కూడా నా వర్స్ట్ డేస్ ఎప్పుడు పోస్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీవన్ ఎల్సెస్ ఫీడ్ చూసి నీ బిహైండ్ ద సీన్స్ని జడ్జ్ చేయకు. బ్రో, నీ దగ్గర కోట్స్ది బుక్ ఏమైనా ఉందా లేక ఇవంతా స్పాంటేనియసా? ఫ్రీగా వస్తున్నాయి రా ఇవాళ, యూజ్ చేసుకో. సరే కానీ

బిల్ నువ్వు ఎందుకు, నేనెందుకు కట్టాలి? ఫ్రీ థెరపీ తీసుకుంటావా? మరి తీసుకో, కట్టు. డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, మనం ఎంతగానో ఎదురు చూస్తే మన అందరికీ ఇష్టమైన షో హలో రెయిన్బోకి వచ్చేసాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ జీవితంలో ఇది మాత్రం మళ్ళీ చేయను అని ఫిక్స్ అయిన పనేంటి. సో మీరు నాతో షేర్ చేసుకోవాల్సినటువంటి నెంబర్స్, కాల్ చేసి నాకు మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323300, 0402323482101, 0402970471. ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దా. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ మేడం, బాగున్నారా?
0: బాగున్నాను. మీరు బాగున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగెల్ల విశ్వేశ్వరయ్య గారు, చెప్పండి. సో జీవితంలో ఇది మాత్రం మళ్ళీ చెయ్యను అనుకున్న విషయం ఏంటి?
1: హెల్ప్ మేడం, సహాయం చేయరాదు అనుకున్నాను మేడం.
0: అయ్యయ్యో, ఓకే.
1: నేను అప్పుడు 3 ఏళ్ళ జీతం చేస్తుంటాను మేడం, మా ఫ్రెండ్ కి పని చేస్తే వాళ్ళ అమ్మకి బాగలేదని అపార్థం చెప్పి

0: వాడు వాళ్ళ అమ్మకి హాస్పిటల్స్ ఉపయోగపడకుండా ఆ డబ్బులు తీసుకుని పోయి మందు తాగడం జరిగింది మేడం. నా కళ్ళారా చూసిన
1: బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట సహాయం చేయడం వల్ల.
0: అమ్మ పేరు తెప్పిట్ట చేయడం శనా ఘోరం మేడం. అప్పటి నుంచి మనసులో నమ్మకుండా
1: అందరూ అలా ఉండరు కదా. సో ట్రై చేయండి, ఇఫ్ ఇట్ ఇస్ జెన్యూన్ అని అనిపిస్తే అప్పుడు సహాయం చేయండి. ఏమంటారు? థ్యాంక్ యూ అండి విశ్వేశ్వరయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.
0: మేడం మేడం ఇంకో చిన్న విషయం మేడం
1: చెప్పండి.
0: మన మా కోడుమూరులో కొండరాయి కొండ అని ఒక గుడి ఉంది మేడం.
1: ఓకే.
0: ఆ ప్రతి శ్రావణ మాసం మాకి తేళ్లతో నైవేద్యం పెట్టి పూజిస్తాం మేడం.
1: ఓకే.
0: అది చాలా బాగుంటది మేడం. ప్రతి శ్రావణమాసం గానీ మామూలు దీపావళి పండుగ మా తొలుసు కానీ బాగా జరుగుతాం మేడం. అది తేళ్లతో చేస్తారు మేడం పూజ, బాగుంటది. పిల్లలు కానీ పెద్దలు కానీ దాన్ని తాడు కట్టుకుని నెత్తి మీద నోట మీద వేసుకుని కట్టుకుని ఆట తరగదు, ఎటువంటి హాని చేయదు మేడం. మీరు ఒకసారి చూడాల్సిందే అని కోరుకుంటున్నాం మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.
0: గుడ్ నైట్ మేడం.
1: థ్యాంక్ యూ అండి. ఎస్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సారీ కట్ అయిపోయింది. సో అదన్నమాట, ఎవరో ఒక్కరు మన సహాయాన్ని తప్పుగా వాడేశారని మనకి నిజంగానే బాధ ఉంటుంది. కాదని నన్ను, బట్ నెక్స్ట్ టైం నుంచి మరీ అలా ఇదైపోకుండా జెన్యున్గా అనా కాదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని సహాయం చేయండి. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఎంతగానో ఎదురు చూసే షో హలో రెయిన్బో, దాట్ ఈస్ మన కలర్ షో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ జీవితంలో అబ్బా ఇది మాత్రం అసలు ఇంకా మళ్ళీ నేను చెయ్యను అని ఫిక్స్ అయిన పనేంటి, నాతో షేర్ చేసుకోండి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ అమ్మా, నేను రమణయ్య తల్లి.
1: రమణయ్య గారు బాగున్నారా? హ్యాపీ కృష్ణాష్టమి.
2: మీ అందరి ఆకాశతో చాలా బాగున్నాను. ఇబ్బంది లేదు. అయితే రీసెంట్ గా ఒక 3 మంత్స్ బ్యాకు ఒకరు నిష్కారణంగా తిట్టారు. కారణము వాడు పెద్ద కారణం కాదు, కానీ పెద్ద తప్పు చేయలేవాడు. ఒక రకంగా చిన్న తప్పు చేసినందుకు నేను గట్టిగా తిట్టాను. చాలా బాగా ఏడ్చాడు పాపము అబ్బాయి. తర్వాత నాకు అదే వచ్చింది అనమాట, ఖచ్చితంగా అటువంటి పనులు మనం చేయకూడదు అనేది అనిపించింది. తర్వాత కృష్ణాష్టమి శుభ సందర్భంగా మన శ్రోతలకు ఆర్జలకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఒక 2 లైన్లు
1: మీకు కూడా శుభాకాంక్షలు. ఓకే, పాడండి.
2: వేణుగానము వినిపించనే చిన్ని కృష్ణయ్య కనిపించడే, వేణుగానము వినిపించనే దూర వయసున్న కన్యల హృదయాలను తోచుకున్నాడని విన్నాను. నిజమేనటే అంతమునగాడటే ఒట్టి కథలేనటే, ఏది కనిపిస్తే కనులారా చూడాలి వాణిని. వేణుగానము వినిపించనే యశోదమ్మ అడిగిందట, లేదు లేదంచు లోకాలు చూపాడట. తల్లమ్మా
1: సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎస్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ లైన్ లో మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో. సో ఒక మంచి సాంగ్ వినేసేద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

హలో రెయిన్బో విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీ జీవితంలో ఇది మాత్రం మళ్ళీ చెయ్యను అని ఫిక్స్ అయిన పని ఏంటి. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323300, 0402323482.

0: ఎస్ చెప్పండి
1: మన
0: టాపిక్
1: శ్రోతలందరూ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు మేడం.
0: ఎస్
1: ఇంకోటి మేడం ఏంటంటే మేడం, చిన్న చిన్న విషయాల్లో మళ్ళీ మళ్ళీ మోసపోతుంటాను మేడం, అతిగా నమ్ముతాను నేను కొద్దిగా.
0: ఓకే,
1: అంటే పెద్ద పెద్ద దాంట్లో ఏమంటారు ఇది, కానీ చిన్న చిన్నవి అనమాట. ఒకసారి మోసపోయినా కూడా ఫోన్లే మళ్ళీ ఏముంది కదా, 100 రూపాయలు వేయగల. జనరల్ గా అయితే పైసల విషయం మీద వస్తుంది మేడం,
0: ఓకే
1: జనరల్ గా అయితే. అది మళ్ళీ మళ్ళీ నాతోనే అయితలేదు మేడం, అంతేనే అనుకుంటా, మళ్ళీ ఇచ్చే ఇవ్వద్దు అనుకుంటేనే ఉంటా, ఇస్తేనే ఉంటా, అయితేనే ఉన్నాయి. అయినా కూడా నాకు పెద్ద ఏం నష్టం అంతా ఏం రాలేదు, కానీ ప్రయత్నం చేస్తాం మేడం.
0: యా ఓకే అండి, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ మేడం, సతీష్.
0: సతీష్ గారు ఎక్కడి నుంచి?
2: ఇది సంగారెడ్డి నుండి.
0: ఓకే చెప్పండి సతీష్ గారు.
2: టాపిక్ వచ్చేసి మనం ఏదైతే చేయకుండా ఉండాలని అనుకుంటున్నారో అదే కదా.
0: ఎస్
2: అయితే దీంట్లో చాలా ఉన్నాయి మేడం, అంటే చెప్పడానికి, అంటే ప్రతి ఇయర్ నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటా కొన్ని కొన్ని నా లిస్ట్ లో యాడ్ చేస్తూ ఉంటాను.
0: ఓకే,
2: సో అంటే లాస్ట్ ఇయర్ నేను అంటే ఈ ఇయర్ బిగినింగ్ లో అంటే ఖచ్చితంగా నేను 4:30 ఎర్లీ మార్నింగ్, 4:30 తర్వాత నేను ఖచ్చితంగా పడుకోకూడదు, యూట్యూబ్ అనేది నా మొబైల్ నుంచి అన్నిటి లైఫ్, అలాగే ఐ షుడ్ నాట్ స్మోక్, ఐ షుడ్ నాట్ డ్రింక్, అలాంటి అంటే ఎవ్రీ ఇయర్ ఐ కీప్ ఆన్ యాడింగ్. సో ఈ ఇయర్ ఇవి యాడ్ చేశాను అన్నట్టు. సో అంటే వి కెన్ హ్యావ్ డిఫరెంట్ డేస్ లైక్ దట్, అంటే ఇది చేయకూడదు అని కాకుండా ఖచ్చితంగా ఇది చేయాలి అని కూడా. అంటే ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ మీన్స్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో అట్లా చాలా ఉన్నాయి మేడం, వెరీ గుడ్.
0: ఒక చెప్పండి అయితే ఇంతకి, అంటే పర్ఫెక్ట్ గా ఇది చెయ్యనిగా, అంటే చేయకుండా ఉన్నది ఇప్పటి వరకు, చెయ్యను అనుకున్నారు అసలు చేయలేదు?
2: ఎస్ మేడం, ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్.
0: ఓహో, అది చేయట్లేదా అవన్నీ?
2: నో నో నో, మీన్స్ ఇట్లాంటివి నేను చాలా, అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఇట్లా కంటిన్యూ చేస్తున్నా. బై ది ఎండ్ ఆఫ్, అంటే బై ది బిగినింగ్ ఆఫ్ జనవరి 1, అంటే నేను ఆల్రెడీ ఒక లిస్ట్ తయారు చేస్తున్నాను అన్నట్టు.
0: నైస్ నైస్, అంటే సో ఆ రెజల్యూషన్స్ అన్నిటినీ బాగా పాటిస్తున్నారన్నమాట. గుడ్ అండి, గుడ్ సతీష్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్ అదన్నమాట సంగతి. ఎస్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హెల్లో రెయిన్బో విత్ మీ అజయ్ చంద్ర, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీ జీవితంలో ఇది మాత్రం మళ్ళీ చేయను అని ఫిక్స్ అయిన పని ఏంటి? కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడే సిద్ధ. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కే
0: రమేష్ గారు.
1: శుభ సాయంత్రం.
0: ఎస్, మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
1: శ్రీ కృష్ణ జన్మ శుభాకాంక్షలు అందరు మన కాలర్స్ కి, ఆర్జేస్ కి, అందరు కూడా జన్మదిన శుభాకాంక్షలు.
0: ఎస్ ఎస్, చెప్పండి.
1: కే రమేష్ ఉస్మాన్ గారు, టాపిక్ చాలా బాగుంది అన్న. రేడియో రాందని చందన మాసం వస్తుందమ్మా మీకు.
0: సరే,
1: కే రమేష్ ఉస్మాన్ గారు. అయితే రెండు సార్లు ఏందమ్మా, ఒకసారి మా మిత్రునికి బ్యాంక్ లో లోన్ ఇప్పించాను అనమాట. నేను సూరికి పడి లోన్ ఇప్పించాను, సగం కంటే తక్కువ కట్టేసేసి మొత్తం నామిలో పడ్డాను అనమాట. ఇంకో చీటి కూడా అట్లనే మా తమ్ముడికి, మా బాబాయ్ కొడుకుకి ఇప్పించాను, అది కూడా అట్లనే. నాకు మళ్ళీ సార్ అనిపిస్తుంది, ఇక మళ్ళీ సార్ అట్లా ఎప్పటికి కూడా మధ్యన పోవద్దు. మన దగ్గర అంటే డబ్బు ఉంటే ఇవ్వాలి, లేకపోతే వదిలిపెట్టాలి. ఇవ్వదు మనం సాయం చేయదని అనిపిస్తుంది అనమాట. ఇక దేశంలో మంచి వాళ్ళకు కూడా మనం సాయం చేయలేకపోయినట్లయితే అట్లయితే.
0: మంచి సాంగ్ వినేసేద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంటర్ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడే సిద్ధం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: రంగారెడ్డి జిల్లా మేడం, ఇక్కడ శాపాల మండలం నుంచి.
0: ఎస్ చెప్పండి, మీ పేరు?
1: చంద్రయ్య మేడం.
0: చెప్పండి. సో ఈ
1: నా ఫ్రెండ్కు లైన్ ఉన్నారు మేడం?
0: యా చెప్పండి.
1: నా ఫ్రెండ్ ఒక ఎగ్జామ్ కాగితం రాసుకొని పెట్టుకున్నాడు.
0: ఓకే.
1: అయితే నేను అప్పుడు చిన్నప్పుడు నాకు చదువు రాదు మేడం. నేను ఆ కాగితం దింపి పడవ ఆడుకోనికి పడవ చేసి ఆ నీళ్ళల్లో ఇడిచాను.
0: ఓకే.
1: ఇంకా అదే పెద్ద తప్పు చేసినందుకు మా నాయన అప్పుడు కొట్టినాడు మేడం.
0: ఓకే ఓకే ఓకే.
1: సరిపోవాలంటే పెద్ద తప్పు చేసినది.
0: ఓకే ఓకే.
1: ఎగ్జామ్ పేపర్ అంట మేడం అది.
0: ఓకే.
1: అందుకని మళ్ళీ తప్పు చేయదు ఎగ్జామ్ పేపర్ అని.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా అది మనకి సిల్లీగా అనిపించవచ్చు కానీ అదొక సీరియస్ ఇష్యూ కదా. ఎస్
1: మేడం, చదువుకు అట్లా చింపి పడవ చేశాను మేడం నేను.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎస్ ఓకే అండి, ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ సందర్శించి పాఠశాల, కళాశాలలు, ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించారు. పనుల నాణ్యత సమన్వయం పాటించాలని, వర్షపు నీటిని ల్యాండ్స్కేపింగ్ ఉపయోగపడేలా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొడంగల్ అభివృద్ధిపై సమీక్షించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని డిమాండ్ చేస్తూ సభకు హాజరు కాకుండా కేసీఆర్ జీతం తీసుకుంటున్నారంటూ ఎల్లుండి ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్ణ తెరబెట్టింది. ఈ నిరసన కార్యక్రమంపై రేపు ఉదయం 9 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహిస్తారు. భూభారతి 22A నిబంధనల పేరుతో రైతుల భూములు అక్రమంగా చేర్చడం నిరసిస్తూ 2026 సెప్టెంబర్ 5వ తేదీన హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో రామచంద్రరావు, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారు. మంచిర్యాలలో 22A బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు ముఖాముఖి నిర్వహించారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 30,000 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంగా తలపెట్టిన ఐపీఓకు సీబీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి గత జూన్లోనే ఎన్ఎస్ఈ సెబీకి అవసరమైన పత్రాలు సమర్పించింది. భారత్ జపాన్ల మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 22 ఒక చారిత్రక ప్రత్యేక టీ20 మ్యాచ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డిలను బీఆర్ఎస్లోకి తిరిగి తీసుకోబోమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో తెలిచెప్పారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలు, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవంశాలపై కూడా ఆయన సందర్భంగా స్పందించారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయకోవిధులతో కూడిన సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయ ప్రతినిధుల బృందాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. డిజిటల్ అరెస్టుల పేరుతో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న వారిపై సీబీఐ కీలక ఆపరేషన్ చేపట్టింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 89 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 3 ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు పలు డిజిటల్ పరికరాలు, బ్యాంక్ వివరాలను స్వాధీనం చేసుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో.

FM Rainbow 101.9. ఎస్ వెల్కమ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మన తెలంగాణ గురించి మనం ప్రౌడ్గా చెప్పుకునే చాలా విషయాలని మాట్లాడుకునే ఒక షో అదే మన తెలంగాణ. సో మన ట్రెడిషన్స్ గురించి, మన తెలంగాణ ప్రత్యేకత గురించి మాట్లాడుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో మీకు ఈరోజు చాలా ముచ్చట్లు తీసుకొచ్చాను, మంచి టాపిక్తో వచ్చానమాట. అదేంటంటే, మనం సాధారణంగా చీర అంటే ఏం చూస్తాం? రంగు, బార్డర్, డిజైన్, వీవింగ్ ప్యాటర్న్ కదా. కానీ ఒక చీర మీద ఒక కంప్లీట్ స్టోరీ కనిపిస్తే అదే చేరియాల్ ఇన్స్పైర్డ్ శారీస్లో ఉన్న అందం అన్నమాట. అసలు చేరియాల్ కళ అంటే ఏంటి? తెలంగాణకు చెందిన ఒక ప్రత్యేకమైన స్టోరీ టెల్లింగ్ ఆర్ట్. పూర్వం పెద్ద పెద్ద వస్త్రాల మీద రామాయణం, మహాభారతం, పురాణాలు, జానపద కథలను ఒక్కో సీన్గా చిత్రించేవారు. అంటే మనం ఇప్పుడు కామిక్ స్ట్రిప్ ఎలా చదువుతామో అలా అప్పట్లో ఈ స్క్రోల్ని చూస్తూ కథ వినేవారన్నమాట. ఇప్పుడు అదే స్టోరీ టెల్లింగ్ స్టైల్ని చీర మీదకి తీసుకొస్తే 6 గజాల చీర ఒక చిన్న క్యాన్వాస్ అయిపోతుంది. ముఖ్యంగా చేరియాల కళలో కనిపించే వైబ్రెంట్ కలర్స్, మన పల్లె జీవితం, ఆటలు, జానపద పాత్రలు ఇవన్నీ చీరలో కనిపిస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఊహించండి. అందుకే చేరియాల చీర అంటే కేవలం ఒక ఫ్యాషన్ పీసే కాదు, ధరించగలిగే ఒక కథ. ఎస్, ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జి చంద్ర. రెయిన్బో తో మీ జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మనం చర్యాల పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మనం చర్యాల డిజైన్స్ని శారీస్ మీద చూస్తున్నాం కదా, కానీ చర్యాల కళ అసలు చీరల కోసం పుట్టిందే కాదు. ఇది స్టోరీ టెల్లింగ్ కోసం ఉపయోగించే స్క్రోల్ పెయింటింగ్ అనమాట. పాత రోజుల్లో సినిమాలు లేవు, టెలివిజన్ లేదు, ఊరూరా కథ చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కథ చెప్తుంటే వాళ్ళతో పాటు ఈ చిత్రాలను చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లేవారు. ఒక్కో ప్యానెల్లో ఒక్కో సీన్, అంటే అప్పటి వెర్షన్ ఆఫ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ అనమాట. కాలం మారింది, సినిమాలు వచ్చాయి, టెలివిజన్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. దాంతో ఆ ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్కి డిమాండ్ తగ్గిపోయింది, కానీ కళ మాత్రం మాయమవ్వలేదు. అదే ఇప్పుడు కొత్త రూపాల్లోకి వచ్చింది. మాస్క్స్, డెకోర్ ఐటమ్స్, పెయింటింగ్స్ మాత్రమే కాదు, చీర మీద కూడా తన కథ చెప్పడం మొదలుపెట్టింది. ఇది ఒక కళ, కళానికి తగ్గట్టుగా ఎలా రీఇన్వెంట్ అవుతుందో చూపించే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అదే చర్యాల పెయింటింగ్ అనమాట. సో ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనమే కరెక్ట్ అని

అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చేరియల్ పెయింటింగ్స్ని చూసారా? చూస్తే ఫస్ట్ మన అటెన్షన్ ఏ కలర్ మీదకి వెళ్తుంది? ఆ స్ట్రైకింగ్ రెడ్ బ్యాక్గ్రౌండ్. చేరియల్ చిత్రాలకి ఆ రెడ్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు. దాని మీద తెలుపు, పసుపు, నీలం, నలుపు లాంటి స్ట్రాంగ్ కలర్స్తో క్యారెక్టర్స్, యానిమల్స్, సీన్స్ని పెయింట్ చేస్తారు. ట్రెడిషనల్ ప్రాసెస్లో క్యాన్వస్ తయారు చేయడానికి రైస్ స్టార్చ్, టామరిన్ సీడ్ పేస్ట్, ట్రీగమ్, క్లే వంటి మెటీరియల్స్ని ఉపయోగించేవారని హ్యాండ్ క్రాఫ్ట్ సోర్సెస్ చెప్తున్నాయన్నమాట. న్యాచురల్ పిగ్మెంట్స్ కూడా వాడేవారు. అందుకే చెరియల్ పెయింటింగ్స్ చూస్తే అరే ఇది చాలా కలర్ఫుల్గా ఉంది అని అనిపించడమే కాదు, ఒక ప్రత్యేకమైన విజువల్ ఐడెంటిటీ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కలర్స్ని చీర మీదకి తీసుకొస్తే సాధారణ శారీ కంటే చాలా బోల్డ్ ఆర్టిస్టిక్ లుక్ వస్తుంది. అంటే మన చీర మీద కూడా ఒక మంచి స్టోరీ చెప్తుందన్నమాట. నేను జస్ట్ సారీ కాదు తెలంగాణ స్టోరీ అని చెప్పేసి ఏమంటారు. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ, విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, చెరియాల్ చీరలో కనిపించే ఆటలు మన అమ్మమ్మల జ్ఞాపకాలు. ఇప్పుడు ఒక క్యూట్ విషయం చెప్తా ఫ్రెండ్స్. చెరియాల ఇన్స్పైర్డ్ శారీస్లో మైథాలజీ మాత్రమే కాదు, మన పాతకాలపు ఎవ్రీడే లైఫ్ కూడా కథగా మారింది. ఉదాహరణకి చెరియాల్ క్రానికల్స్ అనే ఒక శారీ కలెక్షన్లో వామనగుంటలు లాంటి ట్రెడిషనల్ గేమ్ని ఉయ్యాలపై ఆడుతున్న అమ్మాయిని మోటివ్స్గా తీసుకున్నారు. వామనగుంటలు అంటే చెక్కబోర్డు, చింతపప్పు గింజలతో ఆడే స్ట్రాటజీ గేమ్. అంటే ఒకప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు ఆడిన చిన్న చిన్న గేమ్స్ ఇప్పుడు ఒక చీర మీద ఆర్ట్ వర్క్గా కనిపిస్తున్నాయి. ఇది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, ఎందుకంటే ఫ్యాషన్ మారుతుంది కానీ మన మెమరీస్ మాత్రం మారవు కదా. ఒక చీర కట్టుకున్నప్పుడు దాని మీద కనిపించే ఒక చిన్న బొమ్మ చూసి, అరే మన చిన్నప్పుడు మనం కూడా ఇలా ఆడుకునే వాళ్ళం కదా అనిపిస్తే ఆ చీరకి వాల్యూ ఇంకొంచెం పెరిగినట్టే కదా. ఎస్, ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ, విత్ మీ ఆర్జి చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, తెలంగాణ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, మనం షాప్కి వెళ్ళి ఒక బ్యూటిఫుల్ శారీ చూసి వావ్ ఎంత బాగుంది అని 2 నిమిషాల్లో డిసైడ్ అయిపోతాం. కానీ ఆ డిజైన్ వెనక ఆర్టిస్ట్ ఎంత కష్టపడి పనిచేశాడో మనం చాలాసార్లు ఆలోచించాం. చేరియాల్ కలర్లో ట్రెడిషనల్గా క్లాత్ ప్రిపరేషన్ నుంచి కలర్స్, అవుట్లైన్స్, డీటెయిలింగ్ వరకు చాలా హ్యాండ్మేడ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు శారీస్ మీద ఈ ఆర్ట్ వర్క్ తీసుకొచ్చేటప్పుడు కూడా ఆర్టిస్ట్తో కలిసి మోటివ్స్, కలర్స్, బార్డర్స్, ఎంబ్రాయిడరీ లాంటి డీటెయిల్స్ని కేర్ఫుల్లీ డెవలప్ చేస్తున్నారన్నమాట. చేరియాల్ క్రానికల్స్ కలెక్షన్లో హ్యాండ్ ఎంబ్రాయిడ్ పర్ల్ లైన్స్, పర్ల్ టాసెల్స్, అలాగే చేరియాల్ ఇన్స్పైర్డ్ బార్డర్స్ని కూడా ఉపయోగించారన్నమాట. అందుకే ఇలాంటి చీరను చూసినప్పుడు డిజైన్ బాగుంది అనడం కంటే ఈ డిజైన్ వెనక ఒక ఆర్టిస్ట్ చేతి పని ఉంది అని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ట్రెడిషనల్ ఆర్ట్ని కొనుగోలు చేసినప్పుడు మనం ఒక వస్తువు మాత్రమే కొనడం లేదు, ఒక కళాకారుడి కథ కొనసాగించడానికి కూడా చిన్న సపోర్ట్ ఇస్తున్నాం. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, చివరిగా ఒక బ్యూటిఫుల్ పాయింట్.

నంద్యాల్ అనేది తెలంగాణలోని ఒక ప్రాంతం, ఒక ప్రాంతం పేరు. కానీ ఆ పేరు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కళకి ఐడెంటిటీ అయిపోయింది. ఈ కళ నరేటివ్ ఫార్మాట్లో కథలు చెప్పడం వల్ల చాలా ప్రత్యేకంగా నిలిచింది. తెలంగాణ టూరిజం కూడా దీన్ని తెలంగాణకి ప్రత్యేకమైన లోకల్ మోటివ్స్తో కూడిన క్లాత్ స్క్రోల్ పెయింటింగ్గా గుర్తిస్తోందన్నమాట. మరి ఈ కళకి మరో ముఖ్యమైన గుర్తింపు కూడా ఉంది. చేరియల్ పెయింటింగ్స్కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జిఐ రిజిస్ట్రేషన్ ఉంది. ఇండియాస్ అఫీషియల్ జిఐ రికార్డ్స్లో చేరియల్ పెయింటింగ్స్ తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్గా నమోదై ఉన్నాయన్నమాట. అందుకే ఈరోజు చెరియాల్ కళని మనం వాల్ పెయింటింగ్స్లో చూసినా, మాస్క్లో చూసినా, హోమ్ డెకర్లో చూసినా, లేదా చీర మీద చూసినా, వెనక ఉన్నది ఒక్కటే ఆలోచన, మన తెలంగాణ కథను కొత్త రూపంలో చెప్పడమే. నిన్న స్క్రోల్ మీద ఒక కథ చెప్పింది, ఈరోజు అదే కథ చీర మీద మనతో పాటు ప్రయాణిస్తుంది. అందుకే చేరియాల్ చీర కట్టుకునే వస్త్రం మాత్రమే కాదు, నడిచే తెలంగాణ కథ. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz రెంజిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగుల భయం. ఎస్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో మనం రోజు చేసే ఒక పని ఏంటంటే ట్రావెల్. ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, కిడ్స్ని డ్రాప్ చేయాలి, కానీ అసలు డెస్టినేషన్కి చేరడానికి పట్టే టైం కంటే ట్రాఫిక్లో కూర్చునే టైమే ఎక్కువైపోతుంది కదా. ఇటీవల రీసెంట్ టైమ్స్లో వచ్చిన 2 స్టడీస్ ప్రకారం ట్రాఫిక్ కన్జంప్షన్తో పాటు పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా హైదరాబాద్ వాసులు సంవత్సరానికి దాదాపు 200 గంటల సమయం కోల్పోతున్నారని రిపోర్ట్ వచ్చింది. అంటే రోజుకి లెక్క పెడితే దాదాపు అరగంటకు పైగా మన టైం సిటీలోని ఈ అర్బన్ ప్రాబ్లమ్స్కే పోతుందన్నమాట. ఇక్కడ మనం ఒక చిన్న చేంజ్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉంటే వాక్ చేయడం, పాసిబుల్ అయితే మెట్రో లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం, ఒకే రూట్లో వెళ్లే ఫ్రెండ్స్తో కార్ పూల్ చేయడం. ఇది మన పాకెట్కి టైంకి ఉపయోగమే కదా. హైదరాబాద్ మెట్రో కూడా ప్రైవేట్ వెహికల్స్ బదులు మెట్రో వాడితే కన్జంప్షన్, ఫ్యూయల్ కన్సెప్షన్ తగ్గుతాయని చెప్తుంది. మరి మీరు చెప్పండి, మీ డైలీ కమ్యూట్లో ఎక్కువ టైం ఎక్కడ పోతుంది? ట్రాఫిక్ జంక్షన్ దగ్గర లేక పార్కింగ్ వెతకడంలోనా? ఎస్, అలా అన్నమాట. ఇలా సాగుతోంది మన ట్రాఫిక్ కష్టాలు. సో ఇది ఇవాల్టి మన జెన్జీ హ్యాలో రెయిన్బో తెలంగాణ అండ్ రిమ్జిమ్ హైదరాబాద్. సో షో ఎండ్ చేసే టైం వచ్చింది. 9:30 నుంచి మనకి నాయరంగ్ ఉంటుందన్నమాట. సో స్టే ట్యూన్డ్. అప్పటి వరకు అందరూ కూడా కృష్ణాష్టమిని బాగా సెలబ్రేట్ చేశారు అని అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, దాన్ని కూడా మనం ఎగ్జైటెడ్గా బాగా జరుపుకుందాం. సో ఇంకా మేము ఇలా మంచి మంచి ముచ్చట్లు చెప్తూనే ఉంటాం నెక్స్ట్ వీక్ వరకు. స్టే ట్యూన్డ్. అప్పటి వరకు సెలవు, బై బై, టేక్ కేర్, స్టే ట్యూన్ టు FM రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో మీ జీవితం రంగుల భయం.
2: Tare tak jhunu dam, tare tak jhunu dam, tare tak jhunu dam, dam dam. Tak dim.

ధిన్ తనం తగ్గ ధిన్ తకం తనం తదడం తటక ధిన తాం తధిన్ తక.